శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా హిందీలో వార్తలు.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో దేవి స్తుతి విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో మొహమ్మద్ అక్బర్ బాషా గారు అందించే హితోక్తులు.
1: ప్రతి వ్యక్తికి ఒక దృక్పథం ఉంటుంది, దీన్నే మనం సంతృప్తి, ఇష్టం అని కూడా చెప్పవచ్చు. గమ్యం వైపు నడిచే దారి అనవచ్చు. మనం విశ్వాసులం కాబట్టి మన దృక్పథం దైవభీతి ఆధారంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. అందులో ప్రథమమైనది సమయపాలన. సమయమే జీవితం, సమయమే శాశ్వతం. సమయం ఓ బంగారు ఆభరణం అయితే అందులో ప్రతి సెకను ఒక వజ్రానికి పోలి ఉంటుంది. వజ్రానికి వెలకట్టగలం, కానీ సమయం వెలకట్ట సాధ్యం కానిది. ఒక్కసారి మిస్ అయితే ఎంత వెదికినా దొరకదు. అందుకే పెద్దలన్నారు, గయా కల్ ఫిర్ ఆతానహి. దృక్పథానికి సమయపాలనకి చాలా దగ్గర సంబంధం ఉంది. దృక్పథాన్ని బట్టే పనుల ప్రాముఖ్యత పెరగడం కానీ తగ్గడం కానీ ఆధారపడి ఉంటుంది. సమయాన్ని సరిగా వినియించుకునే వ్యక్తికి మిగతా మంచి లక్షణాలు కూడా వాటంతటవే వస్తాయి. ఒక షెడ్యూలంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఓ చిరుతిండు తినేవారు సమయపాలన సరిగా చేయలేని వారై ఉంటారన్నది మానసిక శాస్త్రవేత్తల మాట. నిర్ణీత సమయాలలో నిర్ణీత అలవాటు ఉండటం అనేది సమయపాలనకి పునాది. మనం సమయానికి ఎంత విలువ ఇస్తామో దాన్ని బట్టి మన విలువ ఇతరుల వద్ద ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ఈ విషయంలో నమాజు మనిషికి గొప్ప మేలే చేస్తుంది, గొప్ప శిక్షణ ఇస్తుంది. ప్రతి నమాజ్కు ఒక వేళ ఉంది, దాన్ని వేళకు విధిగా చేయాలి. ఖురాన్లో ఇలా ఉంది, నిజానికి నమాజ్ విశ్వాసులు నియమం తప్పకుండా వేళకు విధిగా పాటించవలసిన విద్యుక్త ధర్మం. వాయిదాల వ్యాధి మహా చెడ్డది. ఈ వ్యాధి సోకిన వారు

మేలే చేస్తుంది, గొప్ప శిక్షణ ఇస్తుంది. ప్రతి నమాజ్కు ఒక వేళ ఉంది, దాన్ని వేళకు విధిగా చేయాలి. ఖురాన్లో ఇలా ఉంది, నిజానికి నమాజ్ విశ్వాసులు నియమం తప్పకుండా వేళకు విధిగా పాటించవలసిన విద్యుక్త ధర్మం. వాయిదాల వ్యాధి మహాచెడ్డది. ఈ వ్యాధి సోకిన వారు

0: ప్రేమను పలువురికి పంచిపెట్టడానికి సమయం కేటాయించాలి. అది మన బ్రతుకుకి నిండు అర్థాన్నిస్తుంది. నమాజు కోసం సమయం కేటాయించాలి. అది మనల్ని దైవప్రియులుగా తీర్చిదిద్దడంతో పాటు మనకంటూ ఒక అస్తిత్వాన్ని ఇస్తుంది. ఇన్ని సంతోషమైన కార్యాలు నిర్వర్తించడం కోసం దేవుడు మనకు సమయం అనే అమూల్యమైన అనుగ్రహాన్నిచ్చాడు. వృధా పరచుకోకుండా సద్వినియోగపరచుకోవడం మనందరి బాధ్యత. అదే నమాజ్ మనకిచ్చే శిక్షణ. ఈ క్రమశిక్షణతో మనల్ని మనం కట్టివేసుకుంటే మన పనులన్నీ మరింత బాధ్యతయుతంగా మరింత ఆనందప్రదంగా కొనసాగించవచ్చు. ఒక పెద్ద కార్యం పూర్తి చేశాక మనం బాగా అలసిపోయినట్టు ఫీల్ అవుతాం, రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకోవడం అంటే ఒక పనిలో నుంచి మరో పనికి మారటమే. మనలోని ప్రతి ఒక్కరూ కోరుకునే ఆ రెస్ట్ని, ఆ విశ్రాంతిని శరీరానికే కాదు ఆత్మకి సైతం ఇవ్వగలిగినదిగా ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్ ఏర్పాటు చేశాడు. అదే రోజుకి 5 పూటల నమాజ్.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో మొహమ్మద్ అక్బర్ బాషా గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వార్తల వివరాలు: వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్దికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ ముఖ్యంగా క్వార్డ్ కానీ లైమ్స్టోన్ కానీ ఐరన్ మార్క్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ ఛాన్స్ కూడా వాళ్ళు మనం ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి బీచ్ ఛాన్స్ మదనపల్లి దూరంలో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ

0: అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట అభివృద్దికి అవసరమైన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకపాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్దిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ
1: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ చుట్టూ

0: వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలో చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్ ఏకంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ 2 పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిడి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్లు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుకూరి దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళనం 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలు, సంస్కృతికి పెద్దబేట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. नवदेहल्यां नीति आयोगस्य शासी परिषद उपवेशनस्य अध्यक्षतां कुर्वन् प्रधानमंत्री नरेन्द्र मोदी अवोचत् यत् यदा विश्वस्य प्रमुखाः अर्थव्यवस्थाः आर्थिक समाह्वानानां सामुख्यं कुर्वन्तः सन्ति तस्मिन् काले अपि भारतस्य विकासयात्रा विश्वम् अविरतं प्रेरयति. तेन ऊर्जा क्षेत्रे वैश्विक उत्कृष्ट पद्धतीनां स्वीकरणाय आत्मनिर्भरता

ప్రసార వివరాలు. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారి నుంచి సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారిని చే సలహాలు సూచనలు వింటారు. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లారి కార్యక్రమంలో మనం వినొచ్చు. ఇక ఈ ఉదయం 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 మహిళా వాణి. ఈనాటి కార్యక్రమంలో ఆహారం జీవనాధారం అనే అంశం గురించి శ్రీమతి డి శారదా హనుమాన్లు గారి వివరాలు వింటారు. అనంతరం ఇదే కార్యక్రమంలో పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావం అనే అంశం గురించి శ్రీమతి పి దమ్మజ గారు అందించే వివరాలు కూడా ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో మనం వినొచ్చు. ఇక ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. ఇక ఈ ఉదయం 10:12:10:40 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు సాయంత్రం

వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు సాయంత్రం

రాత్రి 11:10 పన్నెండేళ్ల ప్రభుత్వ పాలన గురించి ఆంగ్ల హిందీ భాషల్లో కార్యక్రమం వింటారు 12వ భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక ఈనాటి కార్యక్రమాలు రాత్రి 11:45 ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో జాతీయ స్థాయిలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియో రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్

0: వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the four stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెస్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాతలహరి. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈరోజు

0: ప్రభుతి గీతం విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి

0: మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: ముఖాన్ మొటిమల
4: విజయవంతంగా కొనసాగుతోంది.
0: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: విరామంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవి సినిమా నుండి ఈ పాట.

0: అయితే ఈరోజు ముఖ్యంగా ఈ క్యాటరాక్ట్ సర్జరీ గురించి తెలుసుకుందాం. క్యాటరాక్ట్ సర్జరీ ఎవరికి అవసరము, ఎప్పుడు అవసరము, దాన్ని ఏ విధంగా చేస్తారు, దాని తర్వాత ఎంత రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నైత్ర వైద్య నిపుణులు, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో అనుభవం పొందిన డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్, ఇంకా రెటినా క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూక్ల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, గతవారం మీరు క్యాటరాక్ట్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. అయితే ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది, మా శ్రోతల కోసం వివరించరా?
1: యా, ఎప్పుడు అవసరం పడుతుంది అంటే పేషెంట్కి ఎప్పుడైతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ విజన్ డిస్టర్బ్ అవుతుంది అప్పుడు డెఫినెట్గా చేయాల్సి వస్తుంది. అది ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మనము ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే రెగ్యులర్గా సిస్టమ్ యూజ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి క్లారిటీ అనేది చాలా బాగా కనబడాలి, క్లియర్గా కనబడాలి. ఎప్పుడైతే కొంచెమైనా విజన్ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయిందో వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చూడలేరు, స్ట్రెయిన్ అవుతుంది, అవి సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి, హెడేక్ కానీ, ఇరిటేషన్ కానీ, పెయిన్ రావడం కానీ కంటి లోపల, ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం తొందరగానే అవసరం పడుతుంది. ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ వాళ్ళు కొంచెం నార్మల్ ఇంట్లో పనే చేసుకుంటారు, వాళ్ళకి పెద్దగా ఈ ప్రాబ్లం ఏం కావట్లేదు అనుకోండి, కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు మనము. సో అల్టిమేట్గా మనం సర్జరీ మాత్రం చేయాలి, బట్ కొంచెం గ్యాప్ అన్నది వాళ్ళకి ఇవ్వచ్చు మనము, అలా ఉంటుంది. రెండోది వచ్చేసి ఇది ఎలా అంటే, కొన్ని కాంప్లికేటెడ్ కేసు ఉంటాయి మన క్యాటరాక్ట్లోనే, అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేసి అది తొందరగా మనం లెన్స్ తీసేసి కంటి లోపల ఐఓఎల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఇప్పుడు మనం వింటున్నాం లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అని చెప్పేసి. ఈ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు?
1: లేజర్ క్యాటరాక్ట్ సర్జరీనే మనం ఫేకో ఎమల్సిఫికేషన్ అని అంటాము. ఫేకో ఎమల్సిఫికేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, మన లేజర్ ప్రోబ్ అన్నది ఆ క్యాటరాక్ట్ని ఎమల్సిఫై చేసి లోపల నుంచి పీల్చేస్తుంది అనమాట. బయటికి తీయాల్సిన అవసరం లేకుండా ఆ ప్రోబ్ పీల్చేసి మిషన్ ద్వారా బయటకు తీసేస్తుంది, దాన్నే ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాము. అది చేస్తాం కాబట్టి అది చేసి లెన్స్ తీసేసి కంటి లోపల మనము ఇంట్రాక్యులర్ లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది పెడతాం మరి. ఇది లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనమాట. సో ఇది చేయాలంటే ఫస్ట్ మనం ఏంటంటే, ఫస్ట్ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేయాలి. అంటే పేషెంట్కి క్యాటరాక్ట్ ఎంత ఉంది, ప్యూపిల్ డైలటేషన్ ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ప్యూపిల్ డైలటేషన్ అంటే ఏంటంటే కంటిపాప ఎంత డైలెట్ అవుతుంది, ఎందుకంటే మనం క్యాటరాక్ట్ తీయాలి అంటే ప్యూపిల్ డైలటేషన్ బాగుండాలి. ప్యూపిల్ డైలటేషన్ బాగాలేనప్పుడు ఏమవుతుందంటే, మనకు ఈ కంటిపాపకు చుట్టూ ఉన్నది ఐరిస్ ఉంది కదా, ఐరిస్ అనేది సర్జరీ టైంలో మాటిమాటికి ఆ ప్రోబ్కి వచ్చి అది అటాచ్ అవుతూ ఉంటుంది. మనం వాక్యూమ్ పెడతాం కదా, అక్కడ వాక్యూమ్ కి ఐరిస్ వస్తుంది, కంటి లోపల క్యాటరాక్ట్ రావాలి మనకు. వాక్యూమ్ కి ఐరిస్ వచ్చి టచ్ కావడం వల్ల ఐరిస్ డ్యామేజ్ కావడము, ఐరిస్ నుంచి బ్లీడ్ కావడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అవుతా ఉంటాయి. కాబట్టి వెల్ డైలటెడ్ ప్యూపిల్ అనేది కంపల్సరీగా ఉండాలి క్యాటరాక్ట్ సర్జరీ చేయాలి అంటే. సో కొంతమందికి ఏంటంటే ప్యూపిల్ అనేది సరిగ్గా డైలెట్ కాదు, వాళ్ళకి రీజన్స్ ఏంటంటే ఒక్కోసారి ఆ ప్యూపిల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో డ్యామేజ్ అవ్వడం కానీ, లేదంటే పిఎక్స్ఎఫ్ అంటాం మనం, పిఎక్స్ఎఫ్ అంటే కొంచెం మెటీరియల్ డాండ్రఫ్ లాగా వైట్ వైట్ స్పాట్స్ వస్తుంటాయి దాంట్లో, దానివల్ల ప్యూపిల్ సరిగ్గా డైలెట్ కాదు. వాళ్ళకి మనం ప్యూపిల్ ఎక్స్పాండర్స్ అని వస్తాయి, అవేంటంటే ప్యూపిల్ని డైలెట్ చేస్తే మాన్యువల్గా మనం డైలెట్ చేయాల్సి వస్తుంది, అవి యూస్ చేసి చేయాల్సి వస్తుంది. సో ఇట్లా మనం ప్రీ ఆపరేటివ్ అంటే సర్జరీకి ముందే పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే పేషెంట్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కండి చుట్టూ, మళ్ళీ ఈ సాకెట్ ఉంది కదా ఆర్బిట్ అంటాము, ఈ ఆర్బిట్ లోపల కన్ను ఉంటుంది కాబట్టి ఈ సాకెట్ ఎట్లా ఉంది, డీప్ సాకెట్ ఉందా, డీప్ సెట్ ఐస్ ఉంటాయి అన్నమాట కొంతమందికి లోపలికి ఉంటాయి కళ్ళు గుంతలో ఉన్నట్టు. వాళ్ళకి సర్జరీ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే మన ప్రోబ్ ఇట్లా లోపలికి వర్టికల్గా పెట్టి చేయాల్సి వస్తుంది. అట్లా ఏమన్నా ఉందా, ప్యూపిల్ డైలటేషన్ ఎలా ఉంది, అండ్ వాళ్ళు ఎలా అంటే కంఫర్టబుల్గా పడుకోగలుగుతున్నారా, వాళ్ళకి ఆస్తమ కానీ ఆయాసం కానీ ఇంకా వేరే ఏదైనా ఒబెసిటీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా. ఎందుకంటే సర్జరీ మనం సూపైన్ పొజిషన్ అంటే పైకి ఇట్లా చూస్తూ పడుకుంటారు కదా పేషెంట్, అలా పడుకోగలుగుతారు లేదా అది కూడా అసెస్ చేయాలి మనము. అవి చూసి అవన్నీ కంఫర్టబుల్గానే ఉన్నాయంటే మనం సర్జరీకి తీసుకుంటాము. సో ఇది చూస్తూ దాంతోపాటు లిడ్స్ చుట్టూ కానీ కంటి చుట్టూ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అది చూసుకోవాలి సర్జరీకి ముందు. ఎందుకంటే సర్జరీ టైంలో మనకు ఈ బయట ఉన్న ఇన్ఫెక్షన్ లోపలికి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్ల కంటిలో ఇన్ఫెక్షన్స్, పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా అంటే ముందే మనం సర్జరీకి ముందు అదంతా చెక్ చేసుకుంటాము. దానికి లాక్రిమల్ సిరింజింగ్ అంటాము. ఈ కంటి దగ్గర చిన్న హోల్స్ ఉంటాయి మనకు లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి, అవి కంటి లోపలికి నీళ్ళు వచ్చి కెనాలిక్ల ద్వారా లాక్రిమల్ సాక్ ద్వారా ముక్కులోకి వెళ్ళిపోతాయి. నార్మల్ డ్రైనేజ్ సిస్టమ్. అది ఎట్లా ఉంది, అది పేటెంట్ గా ఉందా, ఫంక్షనింగ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం మనం, ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి. దాని తర్వాత కంటి లోపల లెన్స్ పెడతాం కదా, లెన్స్ కి సంబంధించిన స్కాన్ ఉంటుంది ఒకటి, ఏ స్కాన్ అంటాం కదా.

0: చేస్తాం మనం. ఆ చేసిన తర్వాత దాంట్లో ఎంత పవర్ లెన్స్ వాడాలని మనకు తెలుస్తుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: ఏ లెన్స్ వాడాలి, పేషెంట్ ప్యాకేజ్ వైజ్గా ఏ లెన్స్ వాళ్ళు చూజ్ చేసుకుంటే అందులో ఎంత పవర్ వాడాలి.

0: పరంగా కంటి లోపల లెన్స్ పెట్టేసి మనం కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాం. ఇది సింపుల్గా సర్జరీ అవుతుంది. దీని తర్వాత రొటీన్గా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే కొంచెం ఎండలోకి వెళ్లకుండా బయటికి దుమ్ముకి వెళ్లకుండా అవాయిడ్ చేసుకోవాలి, రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేయాలి, ప్రాపర్గా యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి కూడా మనం పేషెంట్స్కి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, డ్రాప్స్ ఎలా వేయాలన్నది కూడా. అండ్ పేషెంట్ కేర్ అటెండర్ ఉంటారు కదా, పేషెంట్కి డ్రాప్స్ ఇస్తే వాళ్ళు కూడా రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము అండ్ రెగ్యులర్గా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనకు ఫర్దర్గా పోస్ట్ ఆపరేటివ్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వాళ్ళకి.
1: బాగుంది డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు మనము ఈ కంటిలో లెన్స్ని ఇంప్లాంట్ చేస్తామని చెప్పేసి. అసలు ఈ లెన్స్ ఇంప్లాంట్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఎంత టైం పడుతుంది, ఎట్లా చేస్తారు మీరు? అంత సున్నితమైనటువంటిది కదా, కన్నే చిన్నది.
0: అవును. సో కంటి లోపల లెన్స్ ఇంప్లాంట్ అనేది ఎలా ఉంటుందంటే అది మనము చూజ్ చేసుకునే లెన్స్ని బట్టి ఉంటుంది. లెన్స్లో మనకు నార్మల్గా 2 టైప్స్ ఉంటాయి, రిజిడ్ లెన్స్ అంటాము, ఫోల్డబుల్ లెన్స్ అంటాము. రిజిడ్ లెన్స్ అంటే ఏంటంటే అది ఫోల్డ్ కాదు. ఇప్పుడు నార్మల్ ఫోల్డబుల్ లెన్స్ అంటే ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి అది లోపలికి పంపాలంటే ఇన్సిజన్ పెద్దగా ఉండాలి రిజిడ్ లెన్స్కి అయితే. అదే ఫోల్డబుల్ లెన్స్కి మనం రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ ఫోల్డబుల్ లెన్సే. అయితే వాటికి ఎలా ఉంటుందంటే చిన్న పెన్లా ఒకటి ఉంటుంది, అది ఇన్సర్షన్ డివైస్. అది లెన్స్ ఐవెల్ని లోడ్ చేసి లోపల ఇంజెక్ట్ చేస్తాం, ఒక ఇంజెక్టర్ అంటాం దాన్ని. ఆ ఇంజెక్టర్ లాగా ఉంటుంది, దాంట్లో లెన్స్ లోడ్ అయి ఉంటుంది. ఆ లెన్స్ లోడ్ అయిన దాన్ని మనం కంటి లోపల చిన్నది ఏదైతే లేజర్ ప్రోబ్ పంపడానికి ఏదైతే ఇన్సిజన్ ఇచ్చామో కార్నియ మీద, దాని లోపల నుంచే వెళ్ళి కంటిలో ఇంజెక్ట్ చేస్తాం లెన్స్ని. ఆ లెన్స్ వెళ్ళి కంటి లోపలికి వెళ్ళి ఆ క్యాప్సులర్ బ్యాగ్లో మంచిగా సెట్ అవుతుంది అందులో. అది అట్లా సెట్ అవ్వడం వల్ల వాళ్ళకి పేషెంట్కి కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, సర్జరీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే మనము కన్నును ఏం కట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి డిస్కంఫర్ట్, పెయిన్, రెడ్నెస్ కానీ లేకపోతే ఇంకా సింప్టమ్స్, హెడేక్ రావడం కానీ లేదంటే హాస్పిటల్లో స్టే చేయడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇవన్నీ డే కేర్ సర్జరీసే. సో ఓన్లీ మనం సర్జరీ చేసి కొద్దిసేపు అబ్జర్వేషన్లో పెట్టి పంపించేస్తాం పేషెంట్ని. అండ్ పేషెంట్ సర్జరీ తర్వాత కూడా నెక్స్ట్ డే నుంచే విజన్ కనబడడం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఇంతకు ముందులాగా మనం సర్జరీ కాంప్లికేటెడ్ కేసులు ఏమైనా ఉన్నా లేదంటే మాన్యువల్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కానియాలు ఎడిమ, నల్లగుడ్డలో వాపు ఉన్నప్పుడు కొంచెం తక్కువ కనిపిస్తుంది. బట్ ఈ లేజర్ సర్జరీ వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ డే నుంచే క్లియర్గా విజన్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. అయితే డాక్టర్ గారు, మరి మీరు అన్నట్టు అంటే ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో చాలామందికి ఏంటంటే ఫస్ట్ భయం ఏంటంటే కన్ను ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు దానికి పట్టి కట్టి పెడతారు, అట్లాగే ఎన్ని రోజులు దాన్ని మనం బయటకు వెళ్ళకుండా ఉండాలి, తిరగకుండా ఉండాలి అనేటువంటి సమస్య ఉంటుంది. సో ఇది ఎట్లా?
0: సో కంటి సర్జరీ తర్వాత ఎస్పెషల్లీ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మనం ఎవరికైతే టాపికల్ సర్జరీ చేస్తాము అంటే టాపికల్ ఫేకు అంటాం దాన్ని, వాళ్ళకి పట్టే అవసరం లేదు. అసలు నార్మల్గా సర్జరీ చేసిన తర్వాత ఒక షీల్డ్ ఉంటుంది, షీల్డ్ పెట్టేస్తాము. లేదంటే పెరిబల్బార్ బ్లాక్ అంటే కంటి దగ్గర చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చేసిన వాళ్ళకైతే వన్ డే పెడతాం ప్యాచ్ అంతే. సో ఇవాళ సర్జరీ అయితే ఇవాళ ప్యాచ్ చేసేస్తాం కంటిని, రేపు మార్నింగ్ ఓపెన్ చేస్తాం అంతే. ఓన్లీ వన్ డే ఉంటుంది, అది కూడా ఒక 10 అవర్స్ 12 అవర్స్ అంతే. దాని తర్వాత ఇంకేం ఉండదు. రెగ్యులర్గా వాళ్ళు రెగ్యులర్ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండి కేర్ తీసుకోవచ్చు. అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ ఏముండవు వీళ్ళకి. చాలామంది మనకు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు సిలిండర్ దగ్గర గ్యాస్ దగ్గరికి ఎన్ని రోజులు వెళ్ళకూడదు, వంట ఎన్ని రోజులు చేసుకోకూడదు, లేదంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు అయితే ఎన్ని రోజుల తర్వాత బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా క్యాటరాక్ సర్జరీ తర్వాత ఒక 4-5 డేస్ మోర్ దెన్ ఎనఫ్ రెస్ట్.
1: అంతేనా?
0: 4-5 డేస్ కొంచెం, ఎందుకు అంటే కొంచెం డిస్కంఫర్ట్, పెయిన్, కొంచెం హెడేక్ రావడం అవన్నీ ఉంటాయి ఫస్ట్ 4-5 డేసే. అవి మనం మెడిసిన్స్ వాడుతుంటే అవి కూడా తగ్గిపోతాయి 4-5 డేస్ తర్వాత. సో ఇంట్లో ఉండే అన్ని రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు వాళ్ళకి, ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయడము, క్లీన్గా ఉంచుకోవడము, ఏ

0: చేసుకోవచ్చు ఏముండదు ఇంకా.
1: బాగుంది డాక్టర్ గారు, ఈ క్యాటరాక్ట్ సర్జరీ ఎట్లా చేస్తారు, దీనివల్ల చేయించుకునేటువంటి వాళ్ళకి ఎంత చక్కగా మళ్ళీ తమ చూపును అంటే ఎంగేజ్లో ఎట్లా చూడగలిగినారో అట్లా చూసే అవకాశం కలుగుతుంది అనే విషయాలు తెలియజేశారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ప్రజలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
5: వీరమంత్రం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు అంటే జూన్ 12 ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. వరల్డ్ డే అగనిస్ట్ చైల్డ్ లేబర్ గా దీన్ని అంటుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన దినంగా ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంగా

కార్మిక సంస్థ 2002లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంను ప్రారంభించింది. ప్రతి సంవత్సరం జూన్ 12న బాల కార్మికుల దుస్థితిని హైలైట్ చేసి ఏమి సహాయం చేయవచ్చో చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, యజమానులు, కార్మికుల సంస్థలు, పౌర సమాజం, అలాగే లక్షలాది ప్రజలను ఏకవేదిక మీదకి తెస్తుంది ఈరోజు.

మనం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. ఉద్యోగ కనీస వయస్సుపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ నంబర్ 138 మరియు అత్యంత దారుణమైన బాల కార్మిక రూపాలపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ నంబర్ 182 ఆమోదాల ద్వారా ఇది ప్రేరేపించబడింది. ప్రతి సంవత్సరం జూన్ 12 జరుపుకునే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం బాల కార్మిక వ్యతిరేక ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. మరి మనవంతు కర్తవ్యంగా బాలకార్మిక నిర్మూలనలో మనం కూడా మనవంతు కార్యక్రమాన్ని నిర్వహించి బాలకార్మిక వ్యవస్థను రూపుమాపే ప్రయత్నం మనందరం చేద్దాం.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:58. ఇప్పుడు విందాం తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: ప్రతి మంగళవారం మనం మానసిక సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా నాతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ రవితేజ గారు. డాక్టర్ గారు, చాలా ఆలస్యమైంది మేము అనుకున్న టైం కంటే. ఇప్పుడు మీరు ఆలస్యంగా రారు సహజంగా, ఏం జరిగి ఉంటుంది?
4: అయ్యో క్షమించాలి భూమేష్ గారు, యాక్చువల్గా టైంకే బయలుదేరాను. దారిలో ఒక పెద్ద హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీగా ఒక పేషెంట్ని చూడమని అడగడంతో వెళ్ళి చూస్తూ రిటర్న్ రావడంలో అక్కడ పెద్ద గొడవలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇరుక్కుపోయాం అన్నమాట.
3: గొడవ ఏం జరిగి ఉంటుంది
4: అంత క్లియర్ గా నాకు డీటెయిల్స్ తెలియవు, కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుకోవడం, అక్కడ హాస్పిటల్ స్టాఫ్ ఏం చెప్పారంటే, ఒక ఆయన ఇలా మందులు అర్జెంట్ గా కొనుక్కోవడానికి అక్కడ మెడికల్ షాప్కి వెళ్ళాడంట. ఆయన పొరపాటులోకి ఏదో ఒక ఐటమ్, ఒక మెడిసిన్ టాబ్లెట్ స్ట్రిప్ ఏదో బిల్ లేకుండా అక్కడ టేబుల్ పైన పెట్టాడంట. అది ఆయన తెలియకుండా కంగారులో తీసేసుకోవడం, అది ఆయన దొంగ అని అనడం, అది తను చాలా పర్సనల్ గా తీసుకొని నన్ను దొంగ అంటావా, అయితే నా వర్గం వాళ్ళందరూ దొంగలు అంటావా అన్నట్టు గొడవ అటు మళ్ళడం, ఆయన వాళ్ళ వర్గం వాళ్ళని పిలవడం, ఈయన వీళ్ళ వర్గం వాళ్ళని, హాస్పిటల్ వాళ్ళని పిలవడం, తర్వాత ఏది లేని విషయమే అనిపిస్తుంది, కానీ దాని తర్వాత వీళ్ళు గట్టిగా అరుచుకోవడం, తర్వాత చొక్కాలు పట్టుకోవడం, ఆ గొడవ కాస్త రోడ్డు పైకి దాకా ఈడ్చుకు వెళ్ళి పోలీసుల్ని పిలిపించి హాస్పిటల్ అధికారులు, గవర్నమెంట్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితికి
3: తీసుకొచ్చారన్నమాట. అంటే మీరు అంటే చాలా చిన్న విషయం, అది అంత చిన్న విషయానికి ఇద్దరు హర్ట్ అయిపోయారు, మొత్తం పైకి హర్ట్ అయిపోయి ఇంక వాళ్ళ టీం వీళ్ళ టీం విడిపోయి మొత్తం పైకి రచ్చరచ్చ చేశారు. అయితే దీని ఎఫెక్ట్ ఎంతగా ఉంటుందంటే, మీరు అన్నట్టు జనం వెళ్తూ ఉన్నారు, పాపం వాళ్ళ పనులన్నీ వీళ్ళు రచ్చ వల్ల ఆగిపోయాయి, ట్రాఫిక్ ఎఫెక్ట్ అయింది. మరి నిజంగా ఇలా హల్చల్ చేయడం జరుగుతుంది కదా, దీన్ని ప్రతి మనిషి ఎట్లా హ్యాండిల్ చేయాలి నిజంగా, దీనికి ఏమైనా ఉన్నాయా?
4: అవునండి, ఇది మనము కొత్తగా వింటుందేం కాదు, ప్రతిరోజు మనం అలాంటి ఆర్గ్యుమెంట్స్ లో ఇరుక్కుపోతాము, లేకపోతే అలాంటి ఆర్గ్యుమెంట్స్ ట్రాఫిక్ లో వెళ్తూ చూస్తూ ఉంటాము. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్,

0: మనస్పర్ధలు, అవి కాస్త చిన్న ఆర్గ్యుమెంట్స్ కింద మారడం, అవి కాస్త పెద్ద ఫైటింగ్ల కింద మారడం అనేది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడు కూడా అది ఒక సినిమా షో లాగా అక్కడ ఆగి చూడడం, లేకపోతే తర్వాత న్యూస్ పేపర్లో ఇట్లాంటి ఐటమ్స్ గురించి చదవడమే కానీ, చాలా వరకు తరచుగా ఓహో గొడవ ఇలా అయ్యిందా, ఈ గొడవని ఏదైనా బెటర్గా హ్యాండిల్ చేస్తే ఇంతవరకు రాకుండా ఆపగలిగే వాళ్ళమా అనేది సహజంగా ఎవరు ఆలోచించరు అనేది మనం గ్రహిస్తూ ఉంటాం.
1: వాళ్ళు చాలా చక్కటి మాట చెప్పారు డాక్టర్ గారు. మరి సహజంగా ప్రతి మనిషికి కూడా గొడవ పడవాలి అనుకోడు నిజానికి, కానీ ఆ చిన్న మాట మాట పెరిగిపోయి అసలు ఎంత పెద్ద గొడవకు దారితీస్తుంది. మీరు అన్నట్టు ఇది ఎట్లా మరి దీన్ని మనం ఎస్కేప్ కావాలంటే ఈ ఆర్గ్యుమెంట్ పెరగకుండా,
0: ఈ గొడవల్లో ఎలా హ్యాండిల్ చేయాలని మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా అసలు వాటిని అవాయిడ్ చేయడం, వాళ్ళ జోలికే వెళ్లకుండా ఉండడమే దీనికి పరిష్కారం.
1: కానీ మనసు ఆగదు కదా, మరి అవాయిడ్ ఎలా చేయాలంటారు?
0: ఈ కోపం అనేది ఒక చిచ్చు అన్నమాట. చాలా వరకు ఒక ఆపోజిట్ పర్సన్ దానికి రియాక్ట్ అవ్వి, అంటే ఆ సిచ్యువేషన్ కి వెంటనే రియాక్ట్ అయ్యి ఆ చిచ్చుకి పెట్రోల్ పోసి దాన్ని పెద్ద మంటగా చేస్తారన్నమాట. సో ఈ కోపాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని మనకి ఒక అవగాహన వచ్చినా చాలా వరకు ఈ చిన్న మనస్పర్ధలు పెద్ద గొడవలుగా మారవు. ఇది మనము ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎపిసోడ్స్ లో యాంగర్ మేనేజ్మెంట్ అనే ఎపిసోడ్ లో మనం చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాం. కానీ మనం అందరం మనుషులమే, ఎమోషనల్ బీయింగ్స్ అంటాం, భావాలు కలిగిన వాళ్ళమే. ఆ భావాలు అటు ఇటు పరిస్థితులు బట్టి కొన్నిసార్లు మన చేతి జారి పోతూ ఉంటాయి. సో ఒకవేళ ఇలాంటివి జరిగినా సరే వెంటనే సరే ఇది ఒక గొడవగా మారుతుంది అవగాహన కలిగిన వెంటనే ఆ పరిస్థితిని మనం ఒకసారి అసెస్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ని మనం ఒకసారి అనుకోవాలి, ఏం జరుగుతుంది ఇక్కడ, అవతల మనిషి నాతో కోపంగా మాట్లాడుతున్నాడు, ఇది ఒక గొడవ అవుతుంది, తన ఉద్దేశం ఏంటనేది ఫస్ట్ మనం మొట్టమొదటిగా ఆలోచించాలి. అనే మాటల మీద కాదు, తను చూపిస్తున్న భావాలు కూడా కాదు, ఆయన ఉద్దేశం ఏంటి అని అనుకోవాలి. ఈ ప్రాబ్లం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు.
2: చిన్న విరామం.
3: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ
2: ఇప్పుడు తేజ రీహబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
3: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
2: తేజ రీహబ్,
3: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
2: సెల్ 8125335376.
1: అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒక షాప్ అని కాదు, ఇంట్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, కుటుంబం మధ్య ఎవరి మధ్య కావచ్చు.
0: కరెక్ట్, పర్ఫెక్ట్. ఈ ప్రాబ్లం, ఈ గొడవని ఒక సొల్యూషన్ వరకు తీసుకువెళ్లే ఉద్దేశంలో కోపం చూపిస్తున్నాడా, పాత గొడవలంతా కలిపి ఆ కోపాన్నంతా ఇప్పుడు ఈ పరిస్థితిని వాడుకొని చేస్తున్నాడా, లేకపోతే ఉత్తినే కారణం లేకుండా ఆయన ఏదో అప్సెట్ లో ఉండి ఒక గొడవ వేసుకోవడానికి చేస్తున్నాడా అని అన్న మనం ఒక్క ఆ సెకండ్ అన్న ఒక్కసారి ఆలోచించాలి. ఆ మాటలు పక్కన పెట్టి, ఆ భావాలు పక్కన పెట్టి, ఆయన ఉద్దేశం పైన ఒక్కసారి
1: మనం అంచనా వేయాలి.
0: కరెక్ట్,
1: చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఆయన ఇంటెన్షన్ గా ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి. ఓకే,
0: ఒకవేళ సరే గొడవ తెలియకే స్టార్ట్ అయిపోయింది అనుకోండి, చాలా వరకు మనం ఇక్కడ అంత పాజ్ చేయము, ఆగము ఇది అనుకోవడానికి. అయినా సరే అసలు మన ఉద్దేశం ఏంటి, సరే మన ఆ బురదలో పడ్డాం కదా, మన ఉద్దేశం ఏంటి, ఇది ఎలా ఎండ్ అవ్వబోతుంది, వీళ్ళతో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నామా, కోర్టుకి వెళ్దాం అనుకుంటున్నామా, లేకపోతే అసలు వీళ్ళు మన లైఫ్ లో చాలా ముఖ్యమైన వాళ్ళ, వీళ్ళ కోసం ఇంత టైము, ఇంత మైండ్ డిస్టర్బెన్స్ అవసరమా, ఈ గొడవలో ఆ రిలేషన్షిప్ మనకి ఇంపార్టెంటా, లేకపోతే అసలు ఆ ఏ విషయం కోసం మనం ఈ టైము మన ఎనర్జీ వృధా చేస్తున్నాం అనేది ఒక్కసారి అనుకోవాల్సిన విషయమే.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే అంచనా వేసి రెస్పాండ్ ఏ విధంగా కావాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్పండి.
0: సో ఈ సిట్యువేషన్ని స్టడీ చేయడం, మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవడంలోనే కరెక్ట్ విధంగా రియాక్ట్ కాదు రెస్పాండ్ అవ్వగలం. ఈ ప్రిపరేషన్ అనేది, ఇది ఒక ఆ ఉద్దేశం అనేది ఒక అంచనా జరిగినప్పుడు ఆ మనిషిని మనం ఒక్క 2 సెకండ్లు గమనించాల్సిందే. చూపు ఎలా ఉంది, వాకింగ్ నడక మన వైపు ఎంత ఎంత ఫాస్ట్గా నడుస్తూ వస్తున్నాడు, కోపంగా నడుస్తూ వస్తున్నాడా, ఆ వాయిస్ ఎలా ఉంది, గట్టిగా మాట్లాడుతున్నాడా, ఆ తన బిహేవియర్ ఎలా ఉంది, రఫ్గా ఉందా, అక్కడ

0: నా ఐటమ్స్ని తీసి విసిరేయడం, అట్లా వైలెంట్గా ఉన్నాడా, దాన్ని బట్టి కూడా మనం ఎంగేజ్ అవ్వగలమా, వాళ్ళ ఎదురుగా నించోని ఇది హ్యాండిల్ చేయగలమా, లేకపోతే ఇంకేమన్నా చెయ్యాలా, పిలవాలా, దాక్కోవాలా, అవాయిడ్ చేయాలా అనేది కూడా ఒక ఐడియా చాలా వరకు ఒక ఎక్స్పీరియన్స్తో కానీ మనకి తెలిసిపోతుంది అన్నమాట.
1: అంటే మీరు అన్నట్టు ఇట్లా రెస్పాండ్ అవ్వడం కంటే మరి ఆయన అంచనా, అంటే మీరు అన్నట్టు నడక, ఆ వాయిస్ ఇవన్నీ తెలిసిపోతాయి. సో ఇట్లాంటి వ్యక్తిని చూసినప్పుడు ఇంకా ఈ ఇంతను మనకు వద్దురా బాబు, ఈ ప్రోగ్రామ్ని ఎంత వీలైతే అంత తొందరగా ఈ సిచ్యుయేషన్ మనం వాయిదా వేసేయాలి, ఇక్కడ కట్ అయిపోవాలి, ఈ వాయిదా వేయాలంటే ఏం చేయాలి?
0: సో ఇది చాలా అద్భుతంగా అడిగారు. ఈ రెస్పాన్స్ అనేది సిచ్యువేషన్ బట్టి ఎలా అయితే చేస్తామో, ఇది చెయ్యాలంటే ఒక సింపుల్ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. చాలా వరకు మనము రియాక్ట్ అవుతూ ఉంటాం. అంటే సహజంగా ఇప్పుడు మీరు నన్ను చూసి స్మైల్ చేశారనుకోండి, నేను మిమ్మల్ని చూసి స్మైల్ చేస్తాను. నా వైపు సీరియస్ గా చూసారనుకోండి, నేను కూడా కొంచెం సీరియస్ గానే చూస్తాను. సో మీరు ఎందుకు స్మైల్ చేశారో కూడా నాకు తెలియదు, కానీ ఒక న్యాచురల్ గా నేను అలాగ మీకు రియాక్ట్ అవుతాను అన్నమాట. ఆలోచించను, వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆలోచించి ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు బిహేవ్ చేయడమే రెస్పాండ్ అంటాం అన్నమాట. సో ఇక్కడ కోపం కూడా అవతల మనిషి ఏదో చెప్పాలనే ఉద్దేశంతోనే ఇట్లాగ ప్రవర్తిస్తున్నాడు. అది ఏం చెప్పాలనుకుంటున్నాడో అనే ఉద్దేశంతో ఒక్క నిమిషం కూడా ఆ మనిషిని చూసి మనం ప్రయత్నిస్తే చాలా వరకు అక్కడే కోపం ఆ అవతల మనిషికి తగ్గిపోతుంది. అంటే అవతల మనిషి చెప్పింది ఒప్పుకోమని నేను అనట్లేదు, ఆ భావాల్ని గుర్తించండి. అయ్యో సార్, మీరు కోపంగా ఉన్నారు, నా వల్ల మీరు కోపం తెచ్చుకున్నారు, నా వల్ల మీకు కోపం వచ్చింది అనేది మీ నోటి నుంచి వచ్చినా సరే సగం కోపం అక్కడే కట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ చాలా వరకు ఏంటంటే ఈ రియాక్ట్ అవ్వడంలో వాడు కోపంగా చూశాడంటే వీళ్ళు కోపంగా చూస్తాడు, వాడు దగ్గరకు వచ్చాడంటే వీడు కూడా దగ్గరకు వస్తాడు. సో ఇదంతా కూడా చిచ్చు పైన పెట్రోల్ పోసి పెద్ద మంటను చేయడమే అన్నమాట. సో అలా కాకుండా మనం వాళ్ళు కోపంగా చూస్తే కొంచెం మనం స్ట్రేట్ గా వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా కొంచెము, లేదు వాళ్ళు దగ్గరకు వస్తుందంటే మనం కొంచెం అట్లీస్ట్ ఒక ఒక చేతి వన్ ఆర్మ్ డిస్టెన్స్ అంటాం, ఆ మాత్రం అన్న మెయింటైన్ చేసి, ఎందుకంటే నిజంగా
1: కొట్టినకుండా.
0: అండ్ ఇంపార్టెంట్ గా అట్లీస్ట్ అఫ్ కోర్స్ నేను అన్ని ఇదంతా నేను చెప్తుంది చాలా గొడవలు పడి నేను నేర్చుకున్నానని కాదు, కానీ చాలా వరకు మా ప్రొఫెషన్ లో ఈ సైకాలజీ సైకియాట్రీలో అన్ఫార్చునేట్లీ కొంతమంది మానసికంగా బాగా డిస్టర్బ్ అయ్యి మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ కోపం అనేది వాళ్ళు చూపించడం చాలా సహజం, తెలియకుండా తిట్టడం గానీ కొన్నిసార్లు కొట్టడం గానీ కూడా చాలా వరకు మానసిక వ్యాధి వల్ల చేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా మేము ఈ టెక్నిక్స్ వాడిని వాళ్ళని కూల్ డౌన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ఆ ట్రీట్మెంట్ కి వాళ్ళు ఒప్పుకునేలాగా కూడా మేము చేస్తాం. అది మా ట్రైనింగ్ లో ఒక భాగం కాబట్టి ఆ అనుభవంతో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా పబ్లిక్ అటెన్షన్, ఒక్క గొడవ స్టార్ట్ అవ్వగానే చుట్టూతా జనాలు వచ్చేసి చూడడం స్టార్ట్ అవుతారు. మీరు గమనించండి, అలా జరిగినప్పుడు ఆ గొడవ ఎప్పుడు చిన్నగా అవ్వదు. అరే అందరూ చూస్తున్నారు, అయితే ఇప్పుడు మనం కూల్ డౌన్ అయిపోవాలని చాలా వరకు జరగదు. అరే అందరూ చూస్తున్నారు, ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తా అనే ఉద్దేశంతోనే రేజ్ అవుతా ఉంటారు. గమనించండి, ఎవరైతే అక్కడ కొంచెం పెద్దవాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటారంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో సార్ మీరిద్దరు కొంచెం పక్కకి రండి, మా షాప్ లో కూర్చోండి, చాయ్ తాగుతుంటూ మాట్లాడుకోండి, ఇదిగో అని వెంటనే మంచిని ఇస్తారు. ఎవరైతే ఇట్లాంటి తెలివైన పెద్దవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారంటే అసలు ఈ గొడవలే సగంలో సగం కట్ అయిపోయి ఆగిపోతాయి కూడా చాలా వరకు.
1: ఎగ్జాక్ట్లీ.
0: కానీ అలా జరగదు. మామూలుగా వెళ్ళి ఇంకా ఈ ఇంకా ఎవరిది తప్పు అని పంచాయతీ అక్కడికక్కడ పెట్టి ట్రాఫిక్ పెంచడం ఉంటుంది అన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు. చిన్న విరామం.
2: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ
3: ఇప్పుడు తేజ రీహబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
2: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
3: తేజ రీహబ్,
2: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
3: సెల్ 8125335376.
1: అంటే మొత్తం పైకి రీఎస్ఎస్ చేయాలి అంటారు.
0: సో ఈ రీఎస్ఎస్ స్టేజ్ కి రావాలి అంటే చాలా వరకు ఎవరో ఒకళ్ళైతే సారీ చెప్పాల్సి వస్తుంది అన్నమాట.

0: సారీ అంటే నేనెందుకు సారీ చెప్పాలి అని చాలామంది అంటారు. నువ్వు సారీ చెప్తుంది నీ బిహేవియర్కో వాళ్ళ బిహేవియర్కో కాదు, నీ వల్ల లేకపోతే నువ్వు తెలుసో తెలియకో అన్న మాటల వలనో తెలుసో తెలియకో చేసిన ప్రవర్తన వలన అవతల మనసుకి కష్టం కలిగింది, ఆ కష్టానికి నువ్వు సారీ చెప్తున్నావు.
1: ఎగ్జాక్ట్లీ.
0: సో అది చెప్పడం వల్ల చాలా వరకు అవతల మనిషి కూడా ఒక మనిషే కాబట్టి చాలా వరకు దీంతో చల్లారిపోతారన్నమాట. సో ఇది జరిగినప్పుడు మనకి తర్వాత దీన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం దొరుకుతుంది. మళ్ళీ దీని గురించి అందరూ కూల్ డౌన్ అయిపోయిన తర్వాత రీఎసెస్ మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందో అని ఆలోచించడం కానీ దీనికి ఒక సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అప్పుడు మనం ఆలోచించవచ్చు ఎంత కూల్ డౌన్ అయిపోయాక, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు బుర్ర మనం ఎప్పుడూ మనం స్ట్రైట్గా కరెక్ట్గా ఆలోచించలేము, ఎందుకు ఎమోషన్స్తో కూడిన డెసిషన్స్ కాబట్టి ఎప్పుడు ఒక కరెక్ట్ డెసిషన్ చాలా వరకు మనం ఎప్పుడు తీసుకోలేము. సో ఆ టైంలో ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడే దీనికి ఒక పరిష్కారం దొరకాలి, ఒక సొల్యూషన్ దొరకాలంటే అనేది నాకు తెలిసి మూర్ఖత్వం, ఎందుకంటే అది ఇంపాసిబుల్, అది జరగని పని.
1: కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదని కూడా పెద్దలు చెప్పారు.
0: కరెక్ట్. సో ఇక్కడ ఈ మీడియేట్ చేసే పెద్దవాళ్ళు కానీ వీళ్ళు కానీ సరే, మీరు నేను ఇలా అనుకుంటున్నాను, మీరు ఇలా అనుకుంటున్నారు, ఓకే, మీ నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, లేకపోతే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను, సరే దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, లేకపోతే దీని తర్వాత మళ్ళీ దీని గురించి ఆలోచించి మీడియేట్ చేసుకొని పరిష్కారం చేయడంలోనే ఈ గొడవల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అనే సీక్రెట్ దాగి ఉంటుంది అన్నమాట.
1: సూపర్ డాక్టర్ గారు, చాలా బాగా చెప్పారు. నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు అది మనం టాపిక్ ఏదో చిన్న షాప్ నుంచి స్టార్ట్ అయింది, కానీ మనము ఇంట్లో అంటే అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ లేదా ఫాదర్ మదర్ కానీ లేదా భార్య భర్తలు కానీ ఇట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న విషయం పైన చాలా పెద్దలే గొడవలే చేసుకుంటూ ఉంటారు, చివరి ఆఖరికి రచరచ చేసుకు పోలీసులు వచ్చేంత వరకు కూడా వెళ్తుంది. నిజమే. అంటే మీరు అన్నట్టు చిన్న చిన్న ఈ టిప్స్ కనుక పాటించినట్టయితే కొద్దిగా అవేర్నెస్తో ఉండి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు మాకు ఇచ్చారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా తరఫున మా శ్రోతలందరి తరఫున మీ ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ట్రాఫిక్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా ఈ షో వింటారని, ఇలాంటి ఇంకో ట్రాఫిక్ జామ్ ఇలాంటి గొడవలు జరగకూడదని, అలాగే ఇది అందరూ ప్రాక్టీస్ చేసి మెల్లమెల్లగా వీటితో మనం పర్ఫెక్ట్ అయ్యి మన జీవితాన్ని గొడవలు లేకుండా గొడవలు పడిన చిన్న గొడవలుగా ముగిస్తూ ఆనందంగా గడపాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ రవితేజ, MD సైక్రియాట్రీ, CMC వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్, సెల్ 8125335376.
4: ఇంతవరకు మీరు తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: తెలిసిందే. పెద్దలు ఈ మాట ఊరికే అనలేదు. ఒక్కరోజు ఆహారం లేకపోతే ఎంత నీరసంగా అలసటగా ఉంటుందో తెలిసిందే. సమయానికి ఆహారం తీసుకోకపోతే ఏ పని తోచదు. ధనవంతులైనా పేదవారైనా కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆహారద హనుమానులు గారు ఆహారం జీవనాధారం అంటూ వివరిస్తున్నారు. విందామా మరి.
1: అన్నం నన్నింద్యా తద్వ్రతం, అన్నం నా పరిచక్షిత తద్వ్రతం అని తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. భావం ఏంటంటే అన్నాన్ని ఎప్పుడు నిందించకూడదు, వృధా చేయకూడదు. అన్నాన్ని మనం పరిరక్షించాలి. అన్నాద్ భవంతి భూతాని, పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని భగవద్గీతలో చెప్పబడింది. భావం ఏంటంటే సమస్త జీవులు అన్నం వల్లనే జీవిస్తాయి. వర్షం వల్ల అన్నం పుడుతుంది, యజ్ఞం వల్ల వర్షం కలుగుతుంది. దీనివల్ల మనకేం తెలుస్తుంది? అన్నం అనగా ఆహారం మనకెంతో ప్రాముఖ్యమైనది. ఆహారం మన మానవ జీవితానికి అత్యంత ముఖ్యమైన అవసరం కూడా. ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి సురక్షితమైన మరియు పోషక విలువలు కలిగిన ఆహారం అవసరం. అయితే కలుషితమైన లేదా నాణ్యత లేని ఆహారం అనేక వ్యాధులకు కారణమవడమే కాకుండా జీవన ప్రమాణం కూడా తగ్గిపోతుంది. ప్రజల్లో ఆహార భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2018లో జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా ప్రకటించింది. 2019 నుండి ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇంతకీ ఆహార భద్రత అనగా ఆహారం తయారు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం మరియు వినియోగ సమయంలో ఆరోగ్యానికి హాని కలిగించే సూక్ష్మజీవులు, రసాయనాలు మరియు ఇతర కలుషిత పదార్థాల నుండి రక్షించడం అన్నమాట. సురక్షితమైన ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వస్తాయి. పిల్లలు, గర్భిణీలు మరియు వృద్ధులు కూడా ఎక్కువగా ఈ వ్యాధులకు ప్రభావితమవుతారు. అందువల్ల ప్రభుత్వం ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నది. మరి ఆహార భద్రత కోసం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా. మరి భోజనం తయారు చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వండబోయే పాత్రలను పరిశుభ్రంగా కడగాలి. అప్పుడప్పుడు వేడినీటితో గిన్నెలను శుభ్రపరచాలి. పండ్లు మరియు కూరగాయలను బాగా శుభ్రం చేయాలి. సాధారణంగా మనకు తెలిసిన విషయమే, పంట పండడానికి కావచ్చు, నిల్వ చేయడానికి కావచ్చు అనేక రసాయన పదార్థాలను ఉపయోగిస్తున్నారు. అటువంటి పదార్థాలను వండబోయే ముందు కానీ తినబోయే ముందు కానీ నీటిలో 1 గంట పాటు నానబెట్టి పరిశుభ్రంగా కడిగి వినియోగించుకోవాలి. పండిన ధాన్యాన్ని సంవత్సరం పొడవునా నిల్వ చేయడానికి గిడ్డంగులలో సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. తేమ వాతావరణం ధాన్యం పైన ఫంగస్ వచ్చేలా చేస్తుంది. వండిన ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. పని ఒత్తిడి కారణంగా కావచ్చు లేదా సమయం లేదని పదార్థాలను ముందే వండుకొని రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచి తిరిగి మాటిమాటికి వేడి చేసి తినడం వలన జీర్ణాశయ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగించకూడదు. పరిశుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి. వీధిలో తీసుకునే ఆహారం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో పదార్థాలను తీసుకునేటప్పుడు పరిశుభ్రతను గమనించాలి. భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ ఆహార ఉత్పత్తులకు ప్రమాణాలను నిర్దేశించి ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటుంది. ప్రజల్లో

ఇది చాలా సులభం. కష్టపడి సృష్టించిన దాన్ని వినియోగించుకున్నప్పుడు ఒక ఆనందం అనేది లభిస్తుంది. కానీ దానిని దుర్వినియోగపరచడం అనేది ఒక దురలవాటుగా చెప్పుకోవచ్చు. ఆహారం గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నమయములైనవన్నీ జీవమ్ములు, కూడులేక జీవకోటి లేదు అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ అన్నము అంటే ఆహారము. తినే ఏ పదార్థమైనా మన సంస్కృతిలో అన్నము అని చెప్పబడింది. ప్రతి జీవి బ్రతకడానికి తప్పనిసరిగా ఆహారం కావాలి. అందులో మనకు శరీరానికి శక్తిని, మనసుకు స్థిరత్వాన్ని, ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేది ఆహారమే. కానీ వేదాల దృష్టిలో చూస్తే ఆహారం కేవలం ఆహారం కాదు, అది సృష్టి చక్రంలో అత్యంత పవిత్రమైన దైవతత్వం. అన్నం అనే సంస్కృత పదం అద్ అనే ధాతువు నుండి వచ్చింది. అద్ భక్షణే అంటే తినడం అనే అర్థం. అద నుండి వచ్చిన అన్నం అంటే తినదగినది. వేదాంత దృష్టిలో సృష్టిలో ప్రతిజీవి అన్నం ద్వారానే జీవిస్తుంది. అన్నం తీసుకునే జీవులు, అన్నం పుట్టించే ప్రకృతి, అన్నమిచ్చే దేవుడు, ఇవన్నీ పరస్పర అనుసంధానమై ఉన్నాయి. అందుకే ఆహారం పట్ల భక్తి, కృతజ్ఞత, పవిత్రత కలిగి ఉండాలని పెద్దలు చెప్పారు. సాధారణంగా ఆహారం అంటే జీవనాధారం. శబ్దార్థం తీసుకుంటే తినదగిన పదార్థం అని అర్థం. అదే ఆధ్యాత్మికంగా చూస్తే బ్రహ్మస్వరూపం, దైవతత్వం అని అర్థం. సాంస్కృతికంగా ఆలోచిస్తే దాన ధర్మాల్లో ఆహారం శ్రేష్టమైనది. తాత్వికంగా చెప్తే సృష్టి చక్రానికి ప్రాణాధారం ఆహారమే. అందువల్ల అన్నమంటే ప్రాణాధారం, దైవతత్వం, ధర్మం, ఈ మూడు కలగలిపినది. అన్నాన్ని గౌరవంగా చూడడం, దాన్ని వ్యర్థం చేయకపోవడం, పంచుకోవడం, ఇవన్నీ మన జీవన ధర్మాలు. ఆహారం మనిషి జీవనానికి ప్రాథమిక అవసరం. శరీరానికి శక్తిని, మనసుకు స్థిరత్వాన్ని, ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేది అన్నమే కదా. కానీ వేదాంత దృష్టిలో చూస్తే అన్నం కేవలం ఆహారం కాదు, అది సృష్టి చక్రంలో అత్యంత పవిత్రమైన దైవతత్వం. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ పంచభూతాల సమన్వయం వల్లే అన్నం పుడుతుంది. అందుకే భూమిని అన్నదాతగా పూజిస్తారు. వర్షం లేకపోతే పంట రాదు. కాబట్టి వర్షదేవుడు, సూర్యుడు వంటి దేవతలకు కృతజ్ఞతతో యజ్ఞాలు చేస్తారు. ఆహారం ఉత్పత్తి ప్రకృతిలోని సమతుల్యతకు ప్రతీక. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని దేవుడిగా భావించమని సూచించారు మన పెద్దలు. అన్నదాత సుఖీ భవ. మనకు ఆహారమిచ్చిన రైతు, వంట వండేవారు, అన్నాన్ని సమర్పించేవారు, వడ్డించేవారు సుఖంగా ఉండాలని కోరుతూ చెప్పే మాట ఇది. అన్నాన్ని వృధా చేయొద్దు, అది దేవుని ప్రసాదం. ఆహారం పవిత్రమైనది, దానిని వృధా చేయడం పాపమని పెద్దలు చెబుతారు. తినే ముందు ఆహారానికి నమస్కారం చేయాలి. ఆహారం మీద కృతజ్ఞత, భక్తి కలిగి తినమని చెప్పే సలహాలను ఇవి. భక్తితో తిన్న అన్నం అమృతమవుతుంది. మనసులో భక్తి ఉంటే ఆహారం శరీరానికి, మనసుకి శ్రేయస్సునిస్తుంది. అందుకే అన్నమే జీవం, అన్నం లేకపోతే బ్రతుకులేదు, అన్నం వృధా చేస్తే పుణ్యం నశిస్తుంది అని అనేక సామెతలు అన్నం నుండి పుట్టాయి. ఆహారం గురించి శాస్త్రాల భావనని ఒకసారి పరిశీలిద్దాం. మనిషి జీవితానికి ఆహారం ప్రధానాధారం, అన్నమే జీవం అని పెద్దలు చెప్పిన మాటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శరీరం బ్రతకడానికి, మనసు సుస్థిరంగా ఉండడానికి ఆహారం అనేది అనివార్యమైనది. అందుకే మన సంస్కృతిలో ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించారు. వేదాలు కూడా అన్నం బ్రహ్మేత్యుపాసీత అని ఉపదేశిస్తాయి. అంటే అన్నమే బ్రహ్మమని భావించి ఆరాధించమని అర్థం. ఇది మన ఆచార విశ్వాసాల మూలం. మనకు లభించిన ప్రతి ఆహారం దేవుని ప్రసాదమే. ఆహారం తీసుకునే ముందు భగవంతునికి నమస్కారం చేయడం, అన్నదాత కృతజ్ఞత తెలియజేయడం, ఇవన్నీ కూడా మన సంస్కృతిలోని అందమైన ఆచారాలు. పెద్దలు ఎల్లప్పుడూ చెబుతుంటారు అన్నాన్ని వృధా చేయొద్దు అని. అన్నాన్ని వ్యర్థం చేయడం అనేది పాపం అని మనం భావించాలి. ఎందుకంటే ఆ ఒక్క గింజ పెరగడానికి, పండడానికి రైతు ఎన్నో కష్టాలు పడతాడు. వానలు, ఎండలు, కష్టం అన్నిటినీ భరిస్తాడు. అందుకే అన్నదాత సుఖీ భవ అని మనం ఆశీర్వదిస్తాము. ఆహారం మీద భక్తి అంటే కేవలం భోజనం ముందు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దాన్ని పవిత్రంగా తయారు చేయాలి, శుద్ధమైన మనసుతో వండాలి. తినేటప్పుడు కూడా శుద్ధమైన మనసుతో తినాలి. వృధా చేయకుండా వినియోగించడం కూడా భక్తి రూపాలే. భక్తితో తిన్న ఆహారం మన శరీరానికే కాక మన మనసుకు శాంతి, సంతృప్తి ఇస్తుంది. మనకు లభించిన ఆహారాన్ని దేవుని ప్రసాదంగా భావించి భక్తితో తినడం ద్వారా మన జీవన విధానం పవిత్రమవుతుంది. అందుకే పెద్దలు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు ఆహారంపై.

0: శ్రద్ధ, స్థిర హృదయ, ఆహార సాత్విక ప్రియ అన్నారు. అంటే అన్ని ఆహారాల్లోకెల్లా సాత్విక ఆహారం గొప్పది. ఇది ఆయుష్, ఆరోగ్యం, బలం, సుఖం పెంచే రసవత్తరమైనటువంటి పోషక పదార్థాలు కలిగిన హృదయమైన ఆహారంగా చెప్పబడింది. మనుస్మృతిలో అహింస పరమో ధర్మ అని చెప్పి హింసరహిత ఆహారాన్ని ఉత్తమమైనదిగా పేర్కొన్నారు. అదే బౌద్ధ మతంలో చూస్తే గౌతమ బుద్ధుడు మధ్యమ మార్గంను సూచించాడు. ఆహారం విషయంలో కూడా అధికంగా కానీ తక్కువగా కానీ తినకూడదని బోధించాడు. బుద్ధుడు ఆహారాన్ని మనసు కట్టిపడేసే సాధనంగా చెప్పాడు. బౌద్ధ భిక్షువులు అహింసను పాటించి శాకాహారాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటారు. ధమ్మపదం మరియు జాతక కథల్లో పవిత్ర ఆహారం మన చిత్తశుద్ధికి కారణమని చెప్పబడింది. అదే జైన మతంలో ఆలోచించినట్లయితే ఆహారంపై అత్యంత కఠినమైన నియమాలను పాటించే మతం ఇది. అహింస పరమో ధర్మ అనే సిద్ధాంతం ప్రకారం జీవికి హాని కలిగించే ఆహారం తీసుకోవడం పాపంగా పరిగణిస్తారు. జైనులు కందమూలాలు, రాత్రిపూట భోజనం చేయకపోవడం లాంటివి పాటిస్తారు. వారి దృష్టిలో ఆహారం కూడా ఒక ఆధ్యాత్మిక సాధన, దాన్ని శుద్ధి, నియమం, భక్తితో స్వీకరించాలి. అదే క్రైస్తవ మతంలో బైబిల్ ప్రకారం మనిషి కేవలం అన్నంతోనే కాదు దేవుని వాక్యంతోనూ జీవించాలి. అంటే ఆహారం శరీరానికి అవసరమైతే ఆధ్యాత్మిక జీవితం దేవుని వాక్యంతో నిండాలి అని చెప్పబడింది. భోజనం ముందు ధన్యవాద ప్రార్థన చేయడం కూడా క్రైస్తవ సాంప్రదాయం. ఇస్లాం మతంలో చూసినట్లయితే ఖురాన్ ప్రకారం ముస్లింలు హలాల్ అంటే న్యాయమైన, దేవుని అనుమతితో ఉన్న మరియు తయ్యిబ్ అంటే శుభ్రమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. భోజనం ముందు బిస్మిల్లా అని దేవుని పేరు జపించి తినడం పవిత్ర చర్యగా పరిగణించబడుతుంది. రంజాన్ ఉపవాసం ద్వారా ఆహారంపై నియంత్రణను సాధించి ఆత్మశుద్ధి సాధిస్తారు వారు. ఇట్లా ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు ఆహారాన్ని పవిత్రమైనదిగా, దైవానుగ్రహంగా గుర్తించాయి. ఆహారం కేవలం జీవనాధారం కాదు, అది మనసును శుద్ధి చేసే సాధనమని ప్రతి మతం చెప్పింది కదా. హిందూ గ్రంథాలు సాత్వికతను, బౌద్ధం మితాహారాన్ని, జైన మతం అహింసను, క్రైస్తవం ధన్యవాదాన్ని, ఇస్లాం శుద్ధతను, యూదమతం నియమపాలనను ప్రాముఖ్యంగా సూచించాయి. ఆహారం మన జీవితంలో భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక సమతుల్యతకు పునాది. ఆహారాన్ని గౌరవంగా, కృతజ్ఞతతో, నియమబద్ధంగా స్వీకరించడం అన్ని మతాల సారభూత బోధన అని తెలుస్తుంది. అందుకే ఆహార భద్రత మరియు ఆహారాన్ని తీసుకోవడం విషయంలో పవిత్రతను చాటుకుందాం.
1: మీరింతవరకు ఆహారం జీవనాధారం శ్రీమతి డి శారదా హనుమానులు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావం శ్రీమతి పి ధామజ గారి ప్రసంగం వింటారు.
2: అమ్మా, అమ్మ అని అరుస్తూ బెల్లముఖం పెట్టుకుని ఏడుపు ఆపుకుంటూ ఇంట్లోకి వచ్చాను. ఏమైంది అని అమ్మ భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైందిరా, ఏమైంది కన్నా, అట్లా గట్టిగా పిలుస్తున్నావు అని అడిగింది. అమ్మ స్కూల్ నుండి వచ్చేటప్పుడు పెన్సిల్ కొందామని షాప్ దగ్గర ఆగాము. అక్కడ ఎక్కడి నుండి వచ్చాయో కాని తేనెటీగలు ఒక్కసారిగా వచ్చాయి. అందరం తప్పించుకున్నాము కాని ఒక్క ఈగ నా వేలికి కుట్టింది. విపరీతంగా నొప్పి మంట అని అమ్మను చూడగానే బోరుమని ఏడ్చాను. అప్పుడు అమ్మ నా వేలిని చూసి తేనెటీగ ముళ్ళుంటే తీసేసి నా వేలికి తేనెతో చిన్నగా మర్దన చేసి, కాసేపు ఆగు, నొప్పి మంట రెండు తగ్గుతాయి అని చెప్పి నన్ను దగ్గరకు తీసుకుని ప్రేమగా నా నుదుటి మీద ఒక ముద్దు ఇచ్చింది. అమ్మ రాసిన తేనె ప్రభావం వలనో, లేక అమ్మ చూపెట్టిన ప్రేమ ఆప్యాయత వలననో నా నొప్పి తొందరగానే తగ్గిపోయింది. ఈ సంఘటన జరిగినప్పుడు నేను 10వ తరగతిలో ఉన్నాను. గతాన్ని గుర్తు చేసుకుని అలానే ఎంతసేపు ఆలోచిస్తూ కూర్చున్నానో నాకే తెలియదు. మా ఆయన లంచ్కు వచ్చి కాలింగ్ బెల్ కొట్టే వరకు తెలియదు. ఆయన మేము లంచ్ చేశాక, ఆయన ఆఫీస్ వెళ్లిపోయాక మళ్లీ పై సంఘటన గుర్తుకు వచ్చింది. ఎందుకు గుర్తుకు వచ్చిందంటే అదే ఘటన మా ఇంట్లో ఈరోజు జరిగింది. నాకిప్పుడు 10వ తరగతి చదువుతున్న కూతురు, ఇంటర్ చదువుతున్న కొడుకు ఉన్నారు. ఈరోజు ఏదో ఉందని మా కూతురికి కొడుక్కి సెలవిచ్చారు. పొద్దున 9 అవుతున్న ఆ ఫోన్ పట్టుకుని బెడ్ మీద పొర్లుకుంటూ, చాటింగ్ చేసుకుంటూ, బెడ్లోనే అటు ఇటు మారుకుంటూ ఫోన్లోనే మునిగారు. పిల్లలు ఇంట్లో ఉన్నారు. రోజు ఆగమాగంతో ఏదో ఇంత తిని స్కూల్కి పరిగెత్తుతారు అని ఈరోజు వాళ్ల కోసం ఇంకా 1/4 గంట ముందు లేచి స్పెషల్స్ చేసి వేడివేడిగా

నాకు నువ్వు గుర్తుకు రాలే, ఈగో కుట్టగానే ఫస్ట్ గూగుల్ గుర్తుకు వచ్చింది, అందుకే దాంట్లోనే సర్చ్ చేసిన అని సమాధానం చెప్పింది. అది వినగానే పిల్లలకు వారి అవసరమైనప్పుడు గుర్తుకు రాలేదని బాధపడాలో లేక వారిది వారు అవసరాలు తీర్చుకుని తెలివి పెరుగుతుందని సంతోషపడాలో అర్థం కాలేదు. అప్పుడే నాకు 10వ తరగతిలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. నాకు ఏమనిపించిందంటే అమ్మా నాన్నల ప్రేమ, వారి స్పర్శ, దాంట్లో ఉండే మాధుర్యం విలువ ఏమీ ఈ పిల్లలకు తెలియకుండా పోతుంది. ఆలోచిస్తుంటే మా అమ్మ నా పైన చూపెట్టిన ప్రేమ కంటే నేను మా పిల్లలపై 2 ఆకులు ఎక్కువ ప్రేమనే చూపిస్తాను, మరి లోపం ఎక్కడుంది అని ఆలోచిస్తుంటే అప్పుడు తట్టింది సోషల్ నెట్వర్కింగ్ అని. ఈ ఘటన చాలా చిన్నది. మనిషి జీవితంలో ఇంకా ఎన్నో పెద్ద పెద్ద ఘటనలు, పరిస్థితులు వస్తాయి. మనిషి అన్న ప్రతి ఒక్కరికి పెద్దలు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు ఇలా అందరి అవసరం ఉంటుంది. సమాజంలో ఒకరి అవసరం ఇంకొకరికి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాక వారి ప్రేమ, ఆప్యాయత, సలహాలు కూడా అవసరమే. ఇది మనిషి మనుగడకే ఎంతో తోడ్పడుతుంది. మనిషి సంఘజీవి, సమాజంలో తనొక్కడే మనలేడు. మనిషికి మనిషి తోడు అన్న పాజిటివ్ ఆలోచన ఎంతో అవసరం. ముఖ్యంగా పిల్లలకు ఈ పాజిటివ్ ఆలోచన వారి ఎదుగుదలకు, వారి ప్రపంచ జ్ఞానం పెంపొందించుకోవడంలో ఎంతగానో తోడ్పడుతుంది. మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. స్కూల్లో చదవటం రాయటమే కాక మాట్లాడటము, ఒకరితో ఒకరు కలివిడిగా ఉండడము, ఒకరితో ఒకరు వారి విషయాలు పంచుకోవడము, మర్యాద, ఇలా ఎన్నో ఎన్నో నేర్చుకుంటారు. కాని నేటి ప్రపంచంలో ఇవన్నీ కొరబడుతున్నాయి. ఎందుకంటే మనం చెప్పిన దానికంటే సోషల్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ లో చూస్తేనే అది 100% కరెక్ట్ అన్న భావనకు రావడమే. ఇంటర్నెట్ వాడడం అసలు తప్పు కాదు. మనకు వాళ్ళకి నిజంగా ఒక విషయం గురించి అవగాహన లేకపోతే అప్పుడు దాని నుంచి తెలుసుకోవాలి. గాని అనుభవం ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు గాని, సోదర సోదరీమణులు గాని, టీచర్స్ గాని, లెక్చరర్స్ గాని ఉన్నప్పుడు వారిని వదిలేసి మొత్తం దానిమీదే ఆధారపడటం తప్పు. మనం మన వాళ్ల తర్వాత ఈ ఇంటర్నెట్స్, కమ్యూనికేషన్స్ అని పిల్లలకు తెలియడం లేదు. ఇంటర్నెట్ లో ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉంటాయి. పిల్లలు ఎంత ఫాస్ట్ అయిపోయారంటే వాళ్లకు 7-8 సంవత్సరాలు వచ్చేసరికి దాంట్లోని అప్లికేషన్స్ గురించి మాట్లాడేస్తున్నారు. ఇక నేటి పిల్లలు వారి కష్ట సుఖాలు వాళ్లకేముంటాయని అనుకోకండి, అవి జీవిత కష్టాలు కావు. కాని వారి దృష్టిలో చూస్తే అది ఒక ప్రాబ్లం అనుకుని స్నేహితులతో మొబైల్లో షేర్ చేసుకుంటున్నారు. కాని కళ్ల ముందు ఉన్న అమ్మా నాన్నలకు, అక్కయ్య అన్నలకు చెప్పుకోవాలని వాళ్లకు తెలియడం లేదు. పిల్లలు వాళ్ల ఫ్రెండ్స్ తో ప్రాబ్లం షేర్ చేసుకోగానే క్షణాల్లో వాటికి సొల్యూషన్స్ ఎవరికి తోచింది వారు టకాటకా పెట్టేస్తారు. ఎంతసేపు మొబైల్, మొబైల్, మొబైల్. ఈ పద్ధతి పాశ్చాత్య దేశాల్లో అయితే ఓకే, ఎందుకంటే అక్కడ పిల్లలు తల్లిదండ్రులకు, అన్న అక్కయ్యలకు చాలా దూరాలు ఉంటాయి, అందువల్ల అక్కడ నడుస్తుంది. మనకు అలా కాదు. ఇంకా మన దగ్గర కుటుంబ వ్యవస్థ ఉన్నది. పిల్లల మనోభావాలు మనతో పంచుకోవాలి. వీళ్లు మన వాళ్లు, అన్ని విషయాలు బయట ప్రపంచానికి తెలియనీయకూడదు. ఇది మన కుటుంబం, మన సమస్య మనమే పరిష్కరించుకుందాం. ఒక కుటుంబంలో ఒకరి గురించి ఇంకొకరి మనస్తత్వాల గురించి తెలుసు కాబట్టి పరిష్కారాన్ని కూర్చొని ఆలోచిద్దాం అన్న ధ్యాసనే ఉండటం లేదు. పెద్దవాళ్ళని అర్థం చేసుకోకుండా పాత చింతకాయ పచ్చల్లాగానే చూస్తున్నారు. ప్రతి విషయంలో బయటకు చెప్పడం వల్ల జరిగే మంచి చెడుల గురించి జ్ఞానం లేకుండా పోతుంది. వాళ్ల జ్ఞానం ఎలా ఉంటుంది అనంటే భావం తెలుసుకోకుండా జవాబు నేర్చుకున్నట్లు. దానివల్ల లాభమే లేదు. టీవీలో, నెట్లలో వచ్చేవి చూసి అవే నిజమనుకునే వారికి తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దల ప్రాముఖ్యత తెలవటం లేదు. ఇది చెప్తుంటే మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. మొన్న మధ్య మా అబ్బాయి వాళ్ల ఫ్రెండ్స్ పార్టీ అని మధ్యాహ్నం భోజనం బయట చేసి వచ్చారు. రాత్రి భోజనం అప్పుడు అందరం కూర్చున్నాం. అందరితో పాటు వాడికి వడ్డించాను. ప్లేట్ని చూడగానే వాడి ముఖం అదోలా పెట్టి తినడం మొదలు పెట్టలే. నేను ఏమైందిరా ఇంకా మొదలు పెట్టలే, చల్లారిపోతుంది తిను అనంటే నాకు వద్దమ్మా అని ప్లేట్ జరిపేశాడు. ఏమైందిరా ఎందుకు తినటం లేదు అని అడిగితే ఏమీ లేదు అని అక్కడి నుండి పోయి మొబైల్లో ఏదో వెతికి 2-3 సెకండ్స్ లో ఎసిడిటీ పోతుంది అని ఏదో పౌడర్ కలుపుకొని తాగాడు. అర్ధగంట అయినా వాడికి ఆ సమస్య తగ్గలేదు. ఏమీ లేదు, బయట తిన్న ఫుడ్ లో వెనిగర్ గాని, మిర్చి గాని ఏదో ఒకటి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది వాడికి సరిగా అరగక కొంచెం అజీర్తి, ఎసిడిటీ అయినట్టున్నది. అది వాడు మాకు చెప్పకుండా అదేదో తాగి వాడి అవస్థ వాడే పడుతుంటే నేనే వెళ్లి ఇంకా తగ్గలేదారా అని అడిగితే వాడు తగ్గలేదని చెప్పాడు. అప్పుడు వాడికి ఒక 4-5 బాదాములను ఇచ్చి మెత్తగా అయ్యేదాకా నమిలి తినమన్నాను. వాడవి తిన్నాక చల్లపాలు ఒక కప్పు తాగించి కాసేపు అటు ఇటు మెల్లగా తిరగమన్నాను. 10 నిమిషాలు కాకముందే వాడికి రిలీఫ్ మొదలైంది.
అప్పటి నుండి అబ్బా అమ్మా అని అవస్థపడుతున్నాను, ఎంత తొందరగా రిలీఫ్ వచ్చింది అని సంతోషపడ్డాడు. నేను అదే అన్నాను, మరి రాగానే నాకు చెప్తే ఎప్పుడో తగ్గిపోయేది కదా అని. అంటే నెట్ లో చూస్తే 2-3 సెకండ్స్ లో రిలీఫ్ వస్తుంది అని చెప్పారు కదా, అలానే అవుతుందనుకున్నా. నువ్వు చెప్పే చిట్కాకి చాలా సమయం తీసుకుంటుందని నీకు చెప్పలేదు అన్నాడు. ఇలా నెట్ ప్రపంచ ప్రభావం పిల్లల మీద ఎంత పడుతుందో, ఎందుకంటే ఒక వస్తువును ఆ వస్తువు విలువ కంటే ఎక్కువగా చెవుల్లో జోరీగలాగా ప్రచారం చేయడము, పిల్లలవి చిన్న మెదళ్లు తొందరగా వాటిపై మొగ్గు చూపే మనస్తత్వం, బేరీజు వేసే జ్ఞానం లేకపోవడం వల్ల తొందరగా నమ్మేస్తారు. ఆ ప్రచారాల రంగుల ప్రపంచం వైపు మొగ్గి ఏదైనా స్పీడ్ మరియు ఫాస్ట్ గా కావాలనే ఆత్రంతో అమ్మా నాన్నలు పెద్దవాళ్లు చెప్పేవి సోది విసుగులాగా అనిపిస్తున్నాయి. ఇది వారి తప్పు కాదు, ఆ సోషల్ నెట్వర్కింగ్ ప్రపంచమే అంత. మాకు

స్పీడ్ మరియు ఫాస్ట్ గా కావాలనే ఆత్రంతో అమ్మా నాన్నలు పెద్దవాళ్లు చెప్పేవి సోది విసుగులాగా అనిపిస్తున్నాయి. ఇది వారి తప్పు కాదు, ఆ సోషల్ నెట్వర్కింగ్ ప్రపంచమే అంత. మాకు విసుగులాగా అనిపిస్తున్నాయి ఇది వారి తప్పు కాదు ఆ సోషల్ నెట్వర్కింగ్ ప్రపంచమే అంత మాకు

0: చెప్తుంది. తర్వాత ముక్కు ముఖం తెలియని వారికి మన బండారము ఫోటోస్ పంపి మోసపోవడం జరుగుతుంది. ఇలా ఎన్నో సంగతులు విన్నాం, ఎంత చెప్పినా వినకుండా పోతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఉందా అంటే మనం పిల్లలకి దానివల్ల జరిగే మంచి చెడుల గురించి చెప్పే ప్రయత్నం చేయడమే పరిష్కారం. పిల్లలకు మొదలే సోషల్ నెట్వర్కింగ్ లో ఉన్న లాభ నష్టాల గురించి చెప్పాలి. అది ఎక్కువగా వాడితే మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడుతుందని, స్థూలకాయ సమస్యలు వస్తాయని, కళ్ల సమస్యలు వస్తాయని మెల్లమెల్లగా వాళ్లకు అర్థమయ్యేలా ఓపికగా సహనంతో చెప్పాలి. అలాగే జరుగుతున్న సంఘటనల గురించి వారితో ఓపెన్ గా మాట్లాడాలి. అంతేకాదు వారి అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలి. ఒక్కసారి వారిని కట్టడి చేయవద్దు. మెల్లమెల్లగా వారికి నచ్చ చెప్తూ ముక్కు ముఖం తెలియని వారి ఫ్రెండ్స్ లిస్టులో ఉండకుండా చూసుకోవడము, మన సమాచారం ఏది కూడా సైట్లలో పెట్టకుండా చూడడం లాంటివి చేస్తూ మెల్లిగా వారిని ఆ అలవాటు నుండి తప్పించాలి. పిల్లలకి మేము ఇండిపెండెంట్ అన్న ఒక ఫీలింగ్ బాగా ఉంటుంది. అది వయసు వలన కలిగే ప్రభావమే. అలాంటప్పుడు మనం వారికి ఫ్రీడంతో పాటు మనం వారి జీవితంలో ముఖ్యమైన వారమని తెలియచేయాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు మొదట తల్లిదండ్రులకు చెప్పుకోవాలని, వారికి అర్థం కావాలి. ఇది ఇలానే సాగితే భవిష్యత్తులో పిల్లలు ఆత్మీయత, అనుబంధం, స్పర్శలో ఉన్న అనురాగాన్ని తెలుసుకుంటారో లేదో. మనం పుట్టినప్పటి నుండి కుటుంబం, పక్కింటి వాళ్లు, ఫ్రెండ్స్ నుండి మొదలుకొని మొత్తం సమాజం నుండి ఏదో ఒకటి ఎప్పుడూ నేర్చుకుంటూ పెద్దవాళ్లం అవుతామని తెలియాలి. ఏదైనా అనుభవపూర్వకంగా పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా విషయం గ్రహిస్తే ఎంత బాగా గుర్తుంటుందో, అదే ఒక క్లిక్ ద్వారా చూసింది అంత గుర్తుండదు. పిల్లలకి అమ్మతో ఉన్న ఓపెన్నెస్, నాన్న పక్కన ఉంటే వచ్చే కొండంత భరోసా వాళ్లకు తెలియాలి. సోషల్ నెట్వర్కింగ్ కోసం మొబైల్ గాని, ఐపాడ్స్ గాని, కంప్యూటర్స్ గాని వాడటాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. మనం కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి, లేకపోతే తోటివారి కంటే వెనకబడిపోతాం. కాని దానివల్ల నష్టాలు మనకు తెలియకుండా అది చేసే గుంతల్లో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.
1: మీరింతవరకు పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావం శ్రీమతి పి ధామజ గారి ప్రసంగం విన్నారు. ఇది ఈనాటి మహిళావాణి. మళ్లీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
2: ఇంతవరకు మీరు మహిళా వాణి కార్యక్రమంలో ఆహారం జీవనాధారం అనే అంశం గురించి శ్రీమతి డి శారదా హన్మల్లు గారు అందించిన వివరాలు విన్నారు. ఇంకా పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావం అనే అంశం గురించి శ్రీమతి పి దామజ గారు అందించిన వివరాలు కూడా ఈనాటి మహిళా వాణి కార్యక్రమంలో మీరు విన్నారు. ఇంతటితో మహిళా వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:40.

హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066 8462245066. ముఖ్యమైన విషయం శ్రోతలకు గుర్తుండే ఉంటుంది, ఆయన మరోసారి చెప్తున్నాను. శ్రోతలు మాత్రం 2 రోజుల గ్యాప్ తీసుకుంటూ మీ పేర్లను పంపితే మాకు చదవడానికి బాగుంటుంది, శ్రోతలు వినడానికి కూడా బాగుంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రోతలు కనీసం 2 రోజుల వ్యవధి తీసుకుంటూ మీ యొక్క పేర్లు, ఊరు, సినిమా పేరు, పాట పేరు పంపాల్సిందిగా కోరుతున్నాము.

మరి ఈనాటి హృదయ రాగాల కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట దేవుడు చేసిన పెళ్లి చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హన్మహిత్, గంగామణి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై దేవుడు చేసిన పెళ్లి చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన ఈ పాటను మనం ముందుగా విందాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462240656. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
3: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
3: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
4: అడ్వాన్స్ టెక్నాలజీతో,
2: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
4: సెల్
2: 7799050505.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
7: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా

0: మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: విరమంత్రం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట దేవుళ్ళు చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో చిత్ర స్వర్ణలత పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, దుర్పతాబాయి, శ్రీజ, శృతి, స్నేహ, అరవింద్, వినయ్, ప్రీతి, కృతిక, రిత్విక్, శివాంశ్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై దేవుళ్ళు చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట ఘరానా మొగుడు. చిత్రం కోసం ఎన్నో కీరవాణి సంగీత సారథ్యంలో నాగూర్ బాబు చిత్ర పాటను పాట మాకోసం వినిపించండి అని కోరుతున్నాను. అభిమాన శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గంభీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఘరానా మొగుడు చిత్రం కోసం నాగూర్ బాబు చిత్ర పాడిన ఈ పాట

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వు నేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో మల్లికార్జున్ ఉషా పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ సీఎం రోడ్ ఆటో నగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, సునీత మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై నువ్వు నేను చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం భీమ్ సిసిరిలియో సంగీత సారథ్యంలో రమణ గోకుల మధుప్రియ పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మూండ్రావుపేట నుండి అడగట్ట రమేష్ వర్షిణి ప్రియాంక మహాశ్రీ అనుశ్రీ శాంతాబాయి రవి మానస సమృద్ గోదావరి పూజిత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి ఈ పాట

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ఈ కార్యక్రమం ఈ శనివారం 8:30 ప్రసారమవుతుంది.
1: ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని శ్రోతలు ఎక్కడ ఉన్నా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో కూడా వినవచ్చు.
0: మన ఆలయాలు కార్యక్రమం తప్పక వినండి, తరించండి.

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేయడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30. గమనిక విన్నారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక

0: కార్యాచరణ ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: విరామంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట సాహస వీరుడు సాగర కన్యా చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో మనో చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నుండి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై సాహస వీరుడు సాగర కన్యా చిత్రం నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రొవిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపడాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 7:30. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం అంటే ఎల్లుండి ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 14వ తేదీ ఆదివారం అంటే ఎల్లుండి ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు.

హృదయ రాగాల కార్యక్రమంలో తరువాతి పాట లంకేశ్వరుడు చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, కృష్ణ, రచన, యశ్వంత్, వివేక్ మరియు వీరి కుటుంబ సభ్యులు, ఇదే పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ్, హనుమానులు, వసంత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై లంకేశ్వరుడు చిత్రం నుండి ఈ పాట విందాం.

ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. హృదయ రాగాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట అదుర్స్ చిత్రం కోసం హరిహరన్ రీటా పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ ఖిల్లా రోడ్ గాజుల్పేట నుండి తమ్మలి రమాదేవి, హర్షిక మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట ఇప్పుడు విందాం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: కార్యక్రమంలో తర్వాతి పాట బడి పంతులు చిత్రం కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల బృందం పాడిన పాటను మా కోసం వినిపించండి బడి పంతులు సినిమా నుండి అంటూ కోరుతున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, రవీణ, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మరియు వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం కోరుతున్న మరికొంతమంది శ్రోతలు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కూనపురెడ్డి రమేష్ బాబు మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట విందాం.

హృదయ రాగల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట పసివాడి ప్రాణం. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు మహారాష్ట్ర నుండి కొండల్వాడి సావన్కర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పసివాడి ప్రాణం చిత్రం నుండి ఈ పాట విందాం.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇదే పాట విందాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ చేరుకుంటారు. అక్కడ 132 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న రాష్టపతి ఉద్యానవన నిర్మాణం పనులను పరిశీలించడంతో పాటు రేపు ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పెరేడ్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం అస్సాం నాగాలాండ్ రాష్టాల మధ్య కుదిరిన త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ఈశాన్య ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఒప్పందం ద్వారా సదరు ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణకు మార్గం సుగమం అవుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు సీఎంతో చర్చించాలని తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ దేశంలో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దీని ద్వారా సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఆలిండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి గవర్నర్ శివప్రతాప్ శుక్లను విజ్ఞప్తి చేసింది. ఈ వర్షాకాలం సీజన్లో పంటలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా రాష్ట ప్రభుత్వానికి నివేదించాయి. వీలున్నంత వరకు తక్కువ నీటితో పండే పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాయి. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంటులో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం మెక్సికో నగరంలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణ కొరియా 2-1 గోల్స్ తేడాతో చెక్ రిపబ్లిక్ జట్టుపై విజయం సాధించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలు ఉండగా మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ మనం 2002-2010 టైమ్ బౌండ్ లో వచ్చిన పాటను ప్లే చేసుకోబోతున్నాం. మరి మీరు కూడా ఈ టైమ్ బౌండ్ లో వచ్చిన పాటను రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324085 నంబర్కి రిక్వెస్ట్ చేసేయండి. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ ని పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించారు.

మీరు విన్న ఈ పాట నువ్వే నువ్వే చిత్రం కోసం. ఉదిత్ నారాయణ్, నిత్య సంతోష్ని పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించినందుకు కృతజ్ఞతలు అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా కోరుతున్నారు. అలాగే వెంకటేష్ నందిపేట నుండి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 2002-2010 టైం బోన్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మాకు రిక్వెస్ట్ పంపించగలరు. మా ఫోన్ నెంబర్ 0402324-0852. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లబ్లో సమయం.

0: 10 నిమిషాలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపోత మధురం ఆలోచన.

సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ భువన్ గారి నుండి మాదాసు సత్యనారాయణ కవిత కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది రెడీ మూవీ నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

నేను వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఖుషీ మూవీ నుండి మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుండి కలిత్కర్ ఆనందరావు, చాగాపురం ప్రదీప్ కుమార్, నల్లపోతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజిత కోరుతున్నారు. అలాగే ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరువని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:22:54 ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఘర్షణ మూవీ నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, జానకి రాజు, అలాగే ఒక మంచి పాట కోసం రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, బిల్లూరి కృష్ణ పంపించారు. మీ అందరి కోసం శ్రీనివాస్ పాడిన ఈ పాట

1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మనసంతమయ్యే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ చొడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాజ్యోతి, సంహృత, ఉమ్మడ నుండి దివ్య దివాకర్, విమల, యష్ణ కోరుతున్నారు. అలాగే కస్తూరి రాముడు, లక్ష్మణుడు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గుంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సంతోషం మూవీ నుండి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరుతున్న శ్రోతలు శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్, శివకుమార్, రాజ్ కుమార్, నరసింహమూర్తి, అలాగే వరంగల్ కరీమాబాద్ నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం కేకే ఉషా పాడిన ఈ పాట

0: www.delhi-law.in వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:41:40. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2002-2010 టైంలో వచ్చిన సాంగ్స్ ని ప్లే చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్లే చేసుకోబోతున్న పాట మగధీర చిత్రం కోసం రీటా అనస్ పాడిన పాట. మరి ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గా నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ, పూజా, లోహిత్ ఓల్డ్ శివగంగా నగర్ నుండి ధన్యవాద్ సునీత కోరుతున్నారు. అలాగే నిజామాబాద్ ఆదర్శ నగర్ నుండి కీర్తిరాజ్, రాజ్ కుమార్, సరోజ, సంతోష్ కుమార్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: అది యుగుల గీతాల మాధుర్యం.

ఆదర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

గ్రీన్ హిట్స్ ప్రోగ్రాంలో ఇప్పుడు వినబోతున్న పాట అపరిచితుడు. చిత్రం కోసం జెస్సీ, కేకే, సుజాత పాడిన పాట. ఈ పాటను నా కోసం వినిపించండి అంటూ కన్నగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాంశ, అనిరుద్ధ, శ్రేయాంశ్, హస్తినాపురం యశ్ నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్విభా, శ్రీభు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ ట్రాక్.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు ఎలా అంటారా సింపుల్ మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్

0: డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో చివరిగా రాబోతున్న పాట అతడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, మీనా లోకేశ్వర్, విక్రాంత్, లావణ్య, దుర్గయ్య, కృష్ణవేణి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చప్పల్ బజార్ నుండి మేడ్శెట్టి కొండలరావు, శ్రీనివాస్ పార్షిగుట్ట నుండి అఖిల, అరుణ, రాజేందర్, స్వర్ణలత కోరుతున్నారు. అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట ఇప్పుడు జ్యోతి సైన్ ఆఫ్ చెప్పేస్తుంది. మరి గుర్తుకొస్తున్నాయిలో మిమ్మల్ని పలకరించడానికి నెక్స్ట్ ఆర్జే అనుపమ రెడీగా ఉన్నారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జూలై 1 నుంచి ప్రారంభించబోయే VBGRAMJI పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి 3,825 కోట్లకు పైగా కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ కొత్త పథకం కింద గ్రామీణులకు 125 రోజుల పని దినాలు లభిస్తాయని, చేసిన పనులకు వారం రోజుల్లోనే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో వివిధ పథకాల కింద జరుగుతున్న పనుల పర్యవేక్షణకు జిల్లాకు 2 చొప్పున 16 మంది ఉన్నతాధికారులను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. జల్ జీవన్ మిషన్, పీఎం సురక్ష బీమా యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యసభ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు వల్లే నామినేషన్ను తిరస్కరించారన్న ప్రచారాన్ని ఖండించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం 3:30 విడుదలవుతాయని ఐసెట్ కన్వీనర్ ఆచార్య అలువాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. భారత పిస్టల్ షూటర్లకు హై పెర్ఫార్మెన్స్ కోచ్గా సేవలందిస్తున్న ప్రముఖ కోచ్, ఆసియా క్రీడల మాజీ స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన 49 ఏళ్ల జస్పాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANNewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు. ఫ్రైడే మార్నింగ్ షో వేస్తున్నాం, రండి.

ఒక ధార్మిక ప్రవచనకర్త చిత్రం గురించి చెప్పడం గమనార్హం. ఇంతకీ ఇన్ని విశేషాలు సంతరించుకుని మీ ముందుకు ఈరోజు ముస్తాబాయ్ వచ్చిన ఫ్రైడే మార్నింగ్ షో ఏ సినిమానో గెస్ట్ చేయండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఫ్రైడే మార్నింగ్ షోకి అత్యంత ఉత్సాహంగా స్పందించేస్తున్నారు మన శ్రోతలందరూ. బాలకృష్ణ నరసంపేట నుంచి, అలాగే ఆర్ఎస్ఆర్ మూర్తి ముసరంబాగ్ నుంచి, సిరి రఘు సికింద్రాబాద్ నుంచి, రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడా నుంచి, అండ్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, వీరందరూ చాలా ఉత్సాహంగా ఈ చిత్రం మాకు ఏంటో తెలుసు అని జవాబు కూడా పంపించేశారు. తొలి వాన చినుకు తర్వాత వచ్చే మట్టి సువాసన ఈ చిత్రం. కమర్షియల్ చిత్రాలతో విసిగెత్తిపోయిన ప్రేక్షకుల మనసులో పన్నీరు చల్లిన అద్భుతం ఈ చిత్రం. 4.5 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా సౌరభాలు విరుస్తూనే ఉన్న సినిమా. సగటు భారతీయుడికి సంస్కృతి, కళల పట్ల బాధ్యతను గుర్తు చేసిన అద్వితీయ కళాత్మక చిత్రం.

0: తెలుగు మన మాతృభాష అయినందుకు సంతోషంతోనూ, అద్భుతమైన చిత్ర రారాజం గురించి మీతో విశేషాలను పంచుకునే అవకాశం వచ్చినందుకు కించిత్ గర్వంతోనూ, కళల పట్ల నమ్రమైన మనస్సులతో వివిధ భారతి వేదికగా తీసుకువచ్చాను శంకరాభరణం చిత్ర విశేషాలను ఈరోజు ఈ శుక్రవారం ఉదయం మార్నింగ్ షోగా.
1: చెప్పు, హిందోళానికి ఆరోహణ ఏమిటి?
2: సగమ తనిస
1: అవరోహణ
2: సన్నిత మకస.
1: మరి ఆ రిషమం ఎక్కడి నుంచి వచ్చింది? స్వర సంకరం చేయడానికి బుద్ధి లేదటే.
3: సరేలేండి, వృషభం పడితే మరి
1: ఏమిటది? వృషభా రిషభా?
3: రిషభమేనండి, రిషభమే. ఏదో పొరపాటునన్నాను, రిషభం పడితే హిందోళం కాదు కదా, చారుకేసు అవుతుంది.
1: చారుకేసు?
3: కాదండి, చారుకేసు ఎట్ అవుతుంది? కాఫీ, కాఫీ అవుతుందండి.
1: నువ్వు లేకరికి ముందు లే, రిషభం అన్న మాట కూడా పలకడం చేత కానివాడివి. సంగీతం గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉందయ్యా. తెలిస్తే తెలిసినట్లు ఉండాలి, లేకపోతే నోరు ముసుగు పడి ఉండాలి.
3: అది కాదండి
2: బాబు గారు, సామాన్య మరొకసారి కలుస్తాం.
0: గతం రీల్లా కనిపిస్తుందా? భారతీయ కళను ప్రపంచ స్థాయి చిత్రంగా మలిచి సంస్కృతి అంటే ఇది, కళ అంటే ఇది అని గౌరవాన్ని అందిపుచ్చుకున్న తెలుగు సినిమాకే అలంకారం ఆభరణం, శంకరాభరణం. కళలు కళ తప్పుతున్న రోజుల్లో మనకు దారి చూపి ఇది మన సంస్కృతి, దాని పట్ల మనకు ఉండాల్సింది గౌరవం మాత్రమే కాదు బాధ్యత అని గుర్తుచేశారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఇది మన సమాజానికి అందించిన మేలుజాతి వజ్రం. కోహినూర్ వెలుగు కూడా ఈ శంకరాభరణం ముందు వెలవెలపోతుందేమో కదా.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు చేపట్టాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 20

నిమిషాలు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం తెలుగు సినిమాకి చిత్రరారాజం శంకరాభరణం చిత్ర విశేషాలు. మరి ఈ సినిమా కథ ఎలా మొదలైందో తెలుసా? సిరిసిరిమువ్వ హిందీ వర్షన్ సర్గం షూటింగ్ చేసుకుని బొంబాయి నుంచి తిరుగు ప్రయాణం కట్టారు కళా తపస్వి. కమర్షియల్ హంగులు లేకుండా 6 ఫైట్లు 5 డ్యుయెట్లు, హీరో అంటే ఇలా ఉండాలి ఇలాంటి సూత్రాలను చెరిపేసి అమ్మ లాలనలా, ఆత్మ అందరంగంలా, హృదయ నాదంలా, నా అంతరంగ ఆవిష్కరణలా ఉంటూనే కళాత్మక చిత్రం తీయాలి అని చెప్పి వారికి అనిపించిందట. నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు ఓకే చెప్పేశారు. సామెత చెప్పినట్టు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా అన్నీ అమరిపోయాయా? మాట్లాడుకుందాం.

0: దర్శక నిర్మాతలు కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక దశలో ఈ సినిమాకు ముఖ్య పాత్రలో శివాజీ గణేశం కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ అయితేనో అని చెప్పి అనుకున్నారట. కానీ అడగలేదు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారిని అడిగారు. వారు నమ్రతగా తిరస్కరించారు. నా ఇమేజ్కి ఈ చిత్రం సరిపోదేమో, నేను చేస్తే బాగుండదేమో అని చెప్పి అన్నారు. అప్పట్లో వైజాగ్లో డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న జేవీ సోమ్యాజుల్ గారిని స్క్రీన్ టెస్ట్ వేసి ఓకే అనుకున్నారు. మరి మరో ముఖ్య పాత్రకు మంజు భార్గవి గారిని సెలెక్ట్ చేశారు. ఈ చిత్రం గురించి వారి మాటల్లోనే విందామా.
1: ఈ ఆభరణం వచ్చి డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారి ద్వారా వచ్చింది నాకు అంతే. ఎన్నో సినిమాలు, ఎన్నో కోట్లాది సినిమాలు తీశారండి. ఆఫ్టర్ 40 ఇయర్స్ పీపుల్ ఆర్ స్టిల్ రిమెంబరింగ్. సో ఇది దైవాధీనం అనాలి అంతే. శివుడు హీ వాంట్ మూవీ టు బి మేడ్ వేర్ పీపుల్ కెన్ రిమెంబర్ శంకర అంతే చెప్పాలి.
2: ఓ దౌర్భాగ్యుడి పాపానికి రూపం నా కడుపున ఊపిరి పోసుకుంది. అదృష్టాన్ని నుంచి ఆశించానేమో. జీవితాంతం నీ పాదసేవ చేసుకోవాలన్న నా కోరిక కోరికనే ఉండిపోయింది. అందుకే పుట్టబోయే నా బిడ్డకి నీ పేరు పెట్టి పిలుచుకుంటాను. నీకు అప్పిన రమాబాబు గారు, మీరే చెప్పేవారు శంకరాభరణం అంటే విష నాకు అని. ఆ విషకీటకం శంకరుడికి ఆభరణమైందని. నాలో రూపొందిద్దుకుంటున్న విషబీజం ఈ శంకరుడి పాదాలు చెంతకు చేరుకోగలిగితే నాకు ఆనందం చాలు బాబు.
0: అన్నీ మెల్లిమెల్లిగా అమర్చుకుంటున్న సమయంలో పాటలు, శాస్త్రీయ సంగీతపు కనీస సంగతులు కూడా తెలియని నేను పాడడం ఎంతమాత్రం భావ్యం కాదని నమస్కరించేశారట బాలసుబ్రహ్మణ్యం గారు. కేవి మహాదేవన్ గారికి ఫోన్ కాల్ వెళ్ళింది. మామ, బాలు పాడేటట్టుగా ట్యూన్ కడతావు కదా అని. ఎందుకంటే తెరపైన కనిపించేది శంకర శాస్త్రి గారే హీరో, కానీ తెర వెనుక మాత్రం మన బాలసుబ్రహ్మణ్యమే హీరో అని చెప్పి అన్నారట. అన్నట్టుగానే తెర వెనుక హీరోకు తొలి జాతీయ పురస్కార సత్కారం శంకరాభరణమే ఆ శంకరుడి ఆభరణంగా అందింది.

మెరిసే మెరుపులు మురిసే తదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. పరవశాన శిరసు గంగా, ధరకుజా

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం మన తెలుగు చిత్రరారాజం శంకరాభరణం చిత్ర విశేషాలు. నేను మీ రేడియో సఖి అనుపమ. తొలిపాట ఓంకార నాదాలు షూటింగ్ చేశారు, తొలి సీన్ గుర్తుందా? అలా కాలాన్ని వెనక్కి తిప్పేసి చెప్పేనా, హీరో అంటే స్టైలిష్ గా ప్యాంట్ టీషర్ట్ వేసుకుని బైక్ మీద ఎంట్రీ, ఇది రొటీన్. సహజంగా ప్రతి సినిమాలో దాదాపుగా కనిపించే ఫార్ములా. కానీ మనం మాట్లాడుకునేది 9 నంది పురస్కారాలతో. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే శంకరుడికి నవకళలు ఆపాదించి సౌందర్యాన్ని నింపిన శంకరాభరణం గురించి. పాత నీరు కావి పంచే, చేతిలో చెంబు, 60 సంవత్సరాల వృద్ధుడు, బట్టలు ఆరేసుకుంటే ధోవతి అంత, కళ కోసం జీవితాన్నే అంకితమిచ్చిన శ్రీమంతుడి బోసినవ్వులా చిరుగులు. ఇది తొలి సీన్. అసలు ఎవరన్నా చూస్తారా? ఎలా ఇలాంటి సీన్ చూసి కుర్చీలు వదిలేసి వెళ్లిపోయిన వాళ్లు అదే కుర్చీల కోసం ఎగబడి టిక్కెట్లు ఎలా కొనగలిగారు?

0: అల్లు రామలింగయ్య గారి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవరో కళావేదికను పునరుద్ధరిస్తారట, ఎరా పాడతావా అని పెళ్లి శుభలేఖల పేర్లు రాస్తూ నర్మగర్భంగా అడగడం, దానికి పెళ్లికొడుకు తల్లి నిర్మలమ్మగారు పొంగిపోవడం, బాబుగారి పాట అనడం చిత్రంలో ఎంత సున్నితంగా చూపించారో. పాశ్చాత్య ధోరణులతో, ఫారెన్ పోకడలతో సంగీతాన్ని ఖూనీ చేస్తున్న యువతరాన్ని శంకరశాస్త్రిగారు ఖండించి బుద్ధి చెప్పడం కూడా అంత గంభీరంగానే చూపించారు. ఈ షాట్ గురించి విశ్వనాథ్ గారు అన్నమాట ఏంటో తెలుసా? అక్కడ ఆయన అంత ఖచ్చితంగా చెప్పి పాడితేనే ఆ యువరక్తానికి అర్థమవుతుంది. అక్కడ సున్నితత్వం పనికిరాదు. కొన్నిసార్లు పిల్లాడికి కొట్టి మరీ చెప్పాలి కదా అని అన్నారు.
1: మనదేదో సాపా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది? నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి.

0: Hereafter, don't be silly, stupid, and childish. Music is divine, whether it is Western or Indian. సంగీతానికి భాషాభేదాలు స్వపరభేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాయి. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడటం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం.
1: కెమెరామన్ గా బాలు మహేందర్ గారు, కానీ సినిమా మధ్యలో వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దర్శకుడిగా అవకాశం రావడంతో విశ్వనాథ్ గారి అనుమతి తీసుకుని వెళ్లిపోతే వేరొకరు, అంటే బాలు మహేంద్ర గారి అసిస్టెంట్ కస్తూరి గారు పూర్తి చేశారు. అప్పటికీ 5 పాటలు రికార్డింగ్ అయ్యాయి. చివరి పాట దొరకునా రాయాలి. కానీ ఇక్కడ వేటూరి గారికి ఆరోగ్యం అస్సలు బాలేదు. ఎలా? వారు కూర్చొని అలాగే హాస్పిటల్ బెడ్ మీదే రాసిచ్చారు. ఈ పాట నేను మాత్రమే రాయాలి, ఈ పాట రాశాక నాకేం జరిగినా పర్వాలేదు అన్న శివ సంకల్పంతో పూర్తయింది ఆ పాట. వినేద్దామా?

0: ఆ పాటలో చెప్పినట్టు ఇలాంటి సినిమాలు మీ ముందుకు తీసుకురావలడం మాకుడా ఇలాంటి సేవ దొరకునా అని అనిపిస్తుంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం చిత్ర రారాజం, ఆణిముత్యం, శంకరాభరణం చిత్ర విశేషాలు. అన్నవరం గుడిమెట్లు, ప్రసాదం, బామ్మ కావుడు, ఒరే నా మరచెంబురా, ఇలాంటివన్నీ గుర్తున్నాయా? చంద్రమోహన్ గారు తొలిచూపులనే రాజలక్ష్మిని చూసి ప్రేమించడం ఎంత న్యాచురల్ గా చూపించారు కదా. పెళ్లి చూపులప్పుడు తులసి మంజు భార్గవి కొడుకు శంకరం, అక్క అబ్బాయి నచ్చితే స్టీల్ గ్లాసు లేకపోతే గాజు గ్లాస్ తీసుకో అనడం, అలాగే తల్లి దగ్గరకు వెళ్లి పాడడం, ఇలాంటివి ప్రతి ఒక్క సీన్ మనరంజకంగా మనకి ఎంతో ఇష్టంగా తెరపైన కనిపిస్తాయి. పెళ్లి కొడుకు రాగాల పేర్లు చెప్పలేక అటు తర్వాత గుళ్ళో పాట పాడి మెప్పించడం మరొక హైలైట్.

0: సాక్షి రంగారావు గారితో శంకరశాస్త్రి గారి సంభాషణ గుర్తుందా? సుఖాల్ని కలిసి అనుభవించాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందామని అప్పు చేసిన డబ్బుతో కొంత అతని చేతిలో పెట్టడం చూసి ప్రేక్షకులంతా థియేటర్లలో కదిలిపోయారట. మరి కథ మనం అత్యంత క్లుప్తంగా చెప్పుకుంటే, భారతీయ కళల పట్ల అత్యంత అంకిత భావంతో ఉండే శంకరశాస్త్రి గారికి తులసి మంజు భార్గవి అనుకోని పరిస్థితులలో కలుస్తుంది. ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సమాజం ఆయన్ని వెలివేస్తుంది. ఒక జమీందారు చేసిన అత్యాచారం తర్వాత దారి తెలియక ఆశ్రయం పొందుతున్న స్త్రీమూర్తి గురించి సమాజ నిరాదరణను కూడా ధిక్కరించిన ప్రగతిశీలమైన ఆలోచనలున్నవాడు శంకరశాస్త్రి. కళావైభవం తగ్గినా తన వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చుకోడు శంకరశాస్త్రి, అసలు రాజీ పడడు.
1: బజార్ మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరిగిపోయిందమ్మా. మంచంలో తీసుకు తీసుకు పోయింది పాప. మీ అమ్మ జబ్బుపడడంతో మీ మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి సాగు చచ్చిపోయింది. కన్ను మూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కానీ ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన యావతి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవిగో కాగితాలు.
2: ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయ కష్టం చేసి బ్రతికాను, చిరాన్ని చేర్చవలసిన చోటికి చేర్చాను. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు గారు.
1: నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకారి అనుకో పుణ్యకారికో వినియోగించవచ్చుగా.
0: ఇక్కడ తులసికి ఒక కొడుకు పుడతాడు. ఎలాగైనా శంకరశాస్త్రి గారి దగ్గర చేర్చి ఒక గొప్ప మనిషిగా కళాకారుడిగా తీర్చిదిద్దాలనుకుని కొడుకుని పంపిస్తుంది. శంకరశాస్త్రి గారి పట్ల ఆమెకున్నది కేవలం కళారాధనే. ఆయన అప్పుల్ని తీర్చి ఆయన పేరిట కళావేదిక స్థాపించడంలో అనిర్వచనీయమైన తృప్తి పొందిన తులసి ఆ కళాకారుడి మరణంతోనే తాను కూడా ప్రాణం విడుస్తుంది. ఓహ్, క్లైమాక్స్ సీన్ గుర్తుకొస్తే ఇప్పటికీ కళ్ళు చెమ్మగిలుతాయి కదా.

గమమదారి నిరి మదారి నిరిరిగ నిరిరిగ గమమదారి నిరి నిరద శంకర పదనము రీత సాత రీ సాత రీ సాత సరి సరి సరి సరి

అప్పట్లో జేవీ సోమయాజులు గారు రోడ్డు మీద ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తే ఎగాదిగా చూసేవారట జనం. అదే శంకర శాస్త్రి గారికి తెరపైన నీరాజనాలు పట్టారు. పంజాబీలు, తమిళులు, ఒకరేంటి ఉత్తర దక్షిణ భారతీయులందరూ అందరినీ కదిల్చిన తెలుగు చిత్ర రారాజం, తెలుగు సినిమాకే తలమానికం శంకరాభరణం. ఆంధ్ర దాటి తమిళనాడులో శంకరా పాట రికార్డింగ్. అంతేనా, 3 రోజుల పాటు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ధార్మిక ప్రవచనకర్త ప్రసంగించడంతో అర్థమైంది తెలియని వారి ఎందరికో ఈ చిత్ర గొప్పదనం. కేరళలో అయితే ఈ చిత్రం 7.5 పాటు ఆడింది. సినిమా అంతా మలయాళంలో డబ్ చేసినా పాటలు మాత్రం యథాతథంగా ఉంచేశారు.

ఉత్తమ చిత్రంగా బంగారునంది జాతీయ పురస్కారం ఉత్తమ సంగీతానికి కెవి మహాదేవన్ గారికి, నేపథ్య గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, గాయనిగా వాణి జయరాం గారికి జాతీయ పురస్కారాలు, ఎన్నో ఇతర అవార్డులు అందుకుంది శంకరాభరణం సినిమా. ఇందాక చెప్పుకున్నట్టు 9 నంది పురస్కారాలు కూడా. రష్యా, ఇటలీ, అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో ఆడింది. ఈ చిత్రానికి ప్రపంచమే ఛత్రం పట్టింది. మాటలు ఎక్కువగా లేకపోవచ్చు, అది తక్కువగా రాసిన జంధ్యాల గారి నేర్పరితనమా, భావాలను చూపాలనుకున్న దర్శకుడి అభిమతమా? భారతీయ కళను సినిమా మాధ్యమాన్ని ఉపయోగించి ప్రపంచానికి సగర్వంగా అలంకరించిన ఆభరణం శంకరాభరణం. భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ప్రాచీనమైన కళలను రక్షించి గౌరవించి మన జీవన స్రవంతిలో అంతర్భాగంగా చేసుకోవలసిన బాధ్యత మనందరిది అని నేర్పుగా, ఓర్పుగా, కళాత్మకంగా మన మనస్సుల్లో చెక్కారు కళా యశస్వి. ఈ కార్యక్రమం విన్నాక నవతరంలో కూడా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను నేర్చుకొని గౌరవించి ముందుకు వెళ్తారన్న నమ్మకంతో వివిధ భారతి అందించిన ఆభరణం ఈ శంకరాభరణం. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:11. నేను మీ షైలు. మీకు తెలుసా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం ప్లస్ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశంపై మాట్లాడబోతున్నాం. ఏంటి ఈరోజు షైలు ఎంట్రీలోనే ముఖ్యమైన విషయం అంటుంది అని అనుకుంటున్నారా? అవును, మరి ఈరోజు డే స్పెషల్ అలాంటిది. మరి అదేంటో చెప్పలేదు కదా. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం, అంటే వరల్డ్స్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ డే. ఇది ప్రతి సంవత్సరం ఈరోజు అంటే జూన్ 12 జరుపుకుంటారు. చిన్నారులు చదువుకోవాల్సిన సమయంలో పనులు చేయడం, చిన్న చిన్న చేతులు పుస్తకాలు పట్టాల్సిన సమయంలో బరువులు మోయడం వంటి పరిస్థితులను అంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజును జరుపుకుంటారు. బాలకార్మికులంటే మన చుట్టూ కొన్నిసార్లు హోటల్స్లో, టీ స్టాల్స్లో, కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గర లేదా ఇంటి పనులలో చిన్న పిల్లలు పనిచేస్తూ కనిపిస్తారు కదా. వాళ్ళు తమ వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ ఉంటారు. అలాంటి పిల్లలను బాలకార్మికులు అంటారు. కానీ పిల్లల బాల్యం అంటే ఆటలు, చదువు, స్నేహితులు, కళలు ఇవి కదా ఉండాలి. కానీ కొంతమంది పిల్లలు కుటుంబ పరిస్థితుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల చదువుకు దూరం అవుతూ పనిలో ఉండిపోతూ ఉంటారు. ఈ సమస్యపై ప్రపంచ దేశాలు దృష్టిని ఆకర్షించేందుకు, పిల్లల హక్కులను కాపాడేందుకు బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఒక పిల్లాడు పనికి పోవాలని ఎప్పుడూ కోరుకోడు, కానీ పరిస్థితులు అలా మారుస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటి? మరి పేదరికం, తల్లిదండ్రులు సరైన ఉపాధి లేకపోవడం, చదువుపై అవగాహన లేకపోవడం, కుటుంబ ఆర్థిక భారం, కొన్నిసార్లు పిల్లలను బలవంతంగా పనిలోకి నెట్టడం. దీనివల్ల ఎంతోమంది బాల్యాన్ని కోల్పోతూ ఉంటారు.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: పనిలో ఉండే పిల్లలు పాఠశాలకు వెళ్ళలేరు, అందరితో కలిసి ఆడుకోలేరు, శారీరకంగా మానసికంగా అలసిపోతారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు, మంచి జీవితం పొందే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళకి. ఒక చిన్నారి చదువుకుంటే తన కుటుంబమే కాదు, సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ బాలకార్మిక వ్యవస్థ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుంది. మన భారతదేశంలో బాలకార్మికుల వ్యవస్థను నిరోధించడానికి చట్టాలున్నాయి. 14 సంవత్సరాలలోపు పిల్లలను ప్రమాదకరమైన లేదా వాణిజ్య పనుల్లో పెట్టడం నిషేధం. అలాగే పిల్లలందరికీ విద్య అందించాలనే ఉద్దేశంతో ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా ఉంది. అయితే ఒక చిన్న బాలుడు ప్రతిరోజు టీ స్టాల్లో పనిచేసేవాడు, అక్కడికి వచ్చే విద్యార్థులను చూసి తాను కూడా మంచి చదువుకుంటే బాగుండు కదా అనుకునేవాడు. ఒకరోజు ఆ బాలుడి పరిస్థితి గమనించిన కొంతమంది అతడిని పాఠశాలలో చేరించారు. కొన్నేళ్ల తర్వాత అదే బాలుడు బాగా చదివి టీచర్గా మారాడు. ఇప్పుడు తనలాంటి పిల్లలు చదువుకు దూరం కాకూడదు, వారికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. ఈరోజు మన బాధ్యతను గుర్తు చేస్తుంది. అంటే అది ఒక చిన్న కథ అయి ఉండొచ్చు, అంటే ఒక సినిమా స్టోరీలా అనిపించవచ్చు. బట్ మనం కూడా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పనిచేస్తుంటే ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని చదివించడం, లేకపోతే జాయిన్ చేపించడం, వాళ్ళని హెల్ప్ చేయడం, వాళ్ళని చదువు ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళ కెరియర్ ఇంపార్టెన్స్ని చెప్పడం కూడా ఒక బాధ్యతే. సో ఈరోజు ఉంది కదా, ఈనాటి పిల్లలు దేశ భవిష్యత్తు. వాళ్ళ కళను కాపాడటం, వారికి విద్య అందించడం, సురక్షితమైన బాల్యాన్ని ఇవ్వడం మన అందరి బాధ్యత. చిన్న చేతులతో పని చేయొద్దు, చిన్న మనసులలో పెద్ద కళలు నింపుదాం. బాలకార్మిక వ్యవస్థను అరకట్టి ప్రతి చిన్నారి ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

చాలామంది అంటూ ఉంటారు చదువు మనిషికి నిజమైన ఆస్తి అని. అది నిజమే, ఎందుకంటే డబ్బు ఆస్తులు ఎప్పుడైనా పోవచ్చు, కానీ మనం సంపాదించిన జ్ఞానం మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. ఒక చిన్నోడు తన దగ్గర పుస్తకం ఉంటే అతని భవిష్యత్తు కూడా వెలుగుతో నిండిపోతుంది. విద్య అనేది కేవలం

0: పరీక్షలలో ఏదో మంచి మార్కులు తెచ్చుకోవాలి, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చేసేయాలి, అదొక్కటే కాదు కదా. మంచి చెడులు తెలుసుకుంటాము, నిర్ణయాలు తీసుకోగలుగుతాము, సమాజంలో గౌరవంగా జీవించగలుగుతాము. చదువు చాలా అవసరం. చదువు ఉన్న వ్యక్తి తన జీవితాన్నే కాదు కుటుంబాన్ని కూడా మార్చగలడు. తను చదువుకుంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అంతేకాదు రాబోయే తరాలకు కూడా విద్య విలువ తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. చాలామందికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామందికి జాబ్స్ లేవని. సో చదువుతో పాటు స్కిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే బాలకార్మిక వ్యవస్థకు విద్యే మంచి పరిష్కారం అని చెబుతూ ఉంటారు. ఒక చిన్నారి పనిలో కాకుండా పాఠశాలలో ఉంటే తన కలను నిజం చేసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్, టీచర్, ఇంజనీర్గా ఎదిగి సమాజానికి సేవ చేయొచ్చు. అక్షరాలతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, స్నేహం, సహకారం, బాధ్యత వంటి విలువలు నేర్చుకుంటారు. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు వెనుక బలమైన విద్యా వ్యవస్థ ఉంటుంది. విద్య ఉన్న చోట నిరక్షరాస్యత తగ్గుతుంది, పేదరికం తగ్గుతుంది, సమాజంలో అవగాహన పెరుగుతుంది. మనం చిన్నారులకు చదువు చెప్పడానికి సహాయం చేసిన పుస్తకం ఇచ్చినా అది చాలా పెద్ద హెల్ప్. స్కూల్ వెళ్ళమని ప్రోత్సహించినా అది వారి జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఒక మంచి పుస్తకం, చదివిన అనుభవం, ఒక మంచి అవకాశం ఒక చిన్నారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. విద్య అనేది మనిషికి వెలుగు చూపే దీపం. ఆ దీపం ప్రతి చిన్నారి జీవితంలో వెలుగుతేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రతి చిన్నారులకు విద్యను అందిద్దాం, వారి కళలకు రెక్కలవుదాం.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: సో మనం బాల్యం గురించి మాట్లాడుకున్నాం, కానీ మనలో చాలా మంది చాలా ప్రివిలేజ్ గా ఉంటారు కదా. ఫర్ సపోజ్ చాలామందికి పెద్ద పెద్ద స్కూల్స్లో చదివే అవకాశం ఉంటుంది అండ్ చాలా స్కిల్స్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా, కానీ కొంతమంది పిల్లలకి అది ఉండదు. సో మన వంతు కొంచెం సహాయం చేయొచ్చు కదా. ఎలా అంటే, ఇప్పుడు మీ చుట్టుపక్కన ఎవరైనా కనిపించినారనుకోండి, చిన్నపిల్లలు ఎవరైనా లైక్ టీ స్టాల్స్లో అక్కడక్కడ పనిచేస్తున్న వాళ్ళకి, మీరు లైక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి అర్థం అవ్వదు లైక్ ఇనిషియల్ స్టేజ్లో, అదే వీళ్ళు ఏం చెప్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు వాళ్ళకి చదువు ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు చదువుకుంటే ఎలా బెనిఫిట్ అవుతారు అని చెప్తే, ఏదో కొంచెమైనా ఒక 100% ఒక 20-30% అయినా లైక్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఎవరైనా కనిపిస్తే జస్ట్ ఇగ్నోర్ చేయకుండా టేక్ అ స్టెప్, బికాస్ మన వంతు సహాయం చేయడం వల్ల కూడా ఏదో ఒక బెనిఫిట్ అవుతుంది ఫర్ ష్యూర్. అండ్ ఈరోజు కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమంతో మేము ముందుకు వస్తూనే ఉంటాం. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. మరొక దక్షిణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలదా నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్, స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో
చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న

0: సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు జపాన్ కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్ కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇప్పుడు విందాం కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా పుష్ప 2 ఈ చిత్రంలో మహాలింగం పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం ఆది పురుష్. ఈ చిత్రంలో రామజోగే శాస్త్రి రచించిన గీతాన్ని విందాం. అంకిత్ బల్హారా, సంచిత్ బల్హారా సంగీతం అందించారు. కార్తిక్, శ్వేతామోహన్ ఆలపించిన ఈ గీతం మనందరి కోసం.

0: ప్రగతి పదాన సాగిపోమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: ఇప్పుడు విందాం దేవరా. ఈ చిత్రంలో శిల్పారావు పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం అందించారు అనిరుద్ధ్ రవిచందర్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12:53. ఇప్పుడు విందాం యానిమల్. ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ని పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అందించారు జానీ.

0: సంగీతంలో విశాల్ మిశ్రా ఆలపించిన యానిమల్ చిత్రగీతం విన్నారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ఇప్పుడు విందాం ఆచార్య. ఈ చిత్రంలో అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా పాడిన అనంత్ శ్రీరామ్ గీతం. సంగీతం అందించారు మణిశర్మ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ద రాజా సాబ్ ఈ చిత్రంలో విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన కృష్ణకాంత్ గీతం విందాం. సంగీతం అందించారు తమన్ ఎస్ఎస్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ధి సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు పెంచిందని ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ నిధులతో మహిళా సంఘాలు సొంతంగా వ్యాపారాలు, దుకాణాలు, గోదాములు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామ పరిధిలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ఈ ఉదయం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
1: 10 లక్షల వరకు మీకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు మంచిగా ఏదైనా బిజినెస్ లకు ఉపయోగపడండి. షాప్స్ పెట్టుకోండి, గోడౌన్స్ కట్టుకోండి. 30 లక్షలు గోడౌన్ కూడా ఇస్తున్నాం.

0: మొత్తం ఉంటే ఈ ముగ్గురు సర్పంచ్ నలుగురు సర్పంచ్ ఎక్కడ ఉన్నా మా మహిళా సంఘానికి ఒక గోడౌన్ ఇచ్చి ఇవిడే ఎక్కడ కట్టేశారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రగతి వివరాలతో కూడిన బుక్లెట్లను పంపిణీ చేశారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను రాజకీయాలకు అతీతంగా శుభ్రం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని షేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ నాగవాణి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణతో పాటు ఆనందకరమైన బాల్యాన్ని పొందే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేశారు.
2: రేపటి నవ సమాజ నిర్మాణానికి బాలలే పునాదులు కాబట్టి వారి యొక్క బాల్యాన్ని చిదిమేయకుండా వారికి సరైనటువంటి రక్షణ కల్పిస్తూ వారికి విద్యావకాశాలను కల్పించే విధంగా ఉండాలి. 14 సంవత్సరాల వరకు పిల్లలు ఇట్టి పరిస్థితుల్లో ఏ పని కూడా చేయడానికి వీల్లేదు.
1: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలు నల్గొండ జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. బాలకార్మికులను గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బడియేడు పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. నిన్న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రితో సమావేశమైన ముఖ్యమంత్రి సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ కింద 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల విస్తరణకు 38,595 కోట్ల రూపాయల ప్రతిపాదనను సమర్పిస్తూ దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సంస్థల ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు కోదండరావు ఆకాశవాణితో మాట్లాడుతూ
3: శారీరక లేదా మానసిక రుగ్మతను పూర్తిగా తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్యవంతంగా మారి ఆరోగ్య ఖమ్మంగాను అలాగే ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణగా రూపు చెందేందుకు నాంది పలకాలని అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ
1: ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని ఆయుష్ విభాగం ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులకు యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఆయుష్ ఆసుపత్రి యోగా శిక్షకుడు రాజమొగలి ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు.
4: యోగా వల్ల ఏంటంటే హెడేక్ అనేది తగ్గిపోతుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది, డయాబెటీస్ వాళ్ళు కూడా రావచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ పీసీఓడి కానివ్వండి, లేకపోతే స్ట్రెస్ కానివ్వండి, పీసీఓఎస్ కానివ్వండి, సో అన్నిటి కూడా యోగా ద్వారా డిఫరెంట్ ఆసనాస్, ప్రాణాయామ, మెడిటేషన్ క్రియల ద్వారా మనం చాలా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
1: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆకాశవాణితో తెలిపారు.
5: ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పలు పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే ముందుండడం అభినందించే విషయం.

0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ నల్గొండ జిల్లా కనగల మండలంలో సభాస్థలాన్ని పార్కింగ్ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని బూరుగూడ విద్యుత్ ఉప కేంద్రంలో రేపు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యుత్ శాఖ ఏడీఈ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ గాలుల వల్ల చింతలమాలపల్లి మండలంలోని పంగిడి మాధర గిన్నెదరి గ్రామాలతో పాటు ఆసిఫాబాద్ మండలం వాగుదాం గ్రామంలో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జిల్లా కేంద్రం నుంచి తిరియాని వెళ్లే దారిలో చెట్లు విరిగిపడడంతో అధికారులు వాటిని తొలగించారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే పరిస్థితులు ఉన్నాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ తెల్లవారుజామున నల్గొండలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగార్జున సాగర్, హాలియా ప్రాంతాల్లో గాలివర్షం కారణంగా గంటన్నరకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర ఆరోగ్య శాఖలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఆ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ వైద్య సంస్థల్లో రోగులకు సేవల పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులను బదిలీ చేసినట్టు తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ధి సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20 మరి 1:20 అనగానే మనందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఏంటి? షో టైం. ఎస్, షో టైం కి స్వాగతం. సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. షో టైం లో ఎలా పాల్గొనాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడే మేము వివిద్ భారతికి అలవాటు పడుతున్నామండి అంటే 0402324052 0402324085 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, మేము అడిగే ప్రశ్నలకి జవాబు ఈ నంబర్కి పంపించేయడమే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం మనందరికి ఎంతో ఇష్టమైన గేమ్ షో, షో టైం. తొలి ప్రశ్న ఈరోజు బాల కార్మిక నిర్మూలన కోసం వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్గా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. అది ప్రతి సంవత్సరం 12 చేసుకుంటాం, అవునా? మరి ఇది అంటే ఈ రోజుని ఎప్పటి నుంచి అంటే ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం? వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్ని మనం ప్రతి సంవత్సరం 12 జరుపుకుంటున్నాం, ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాము? జవాబు తెలిస్తే 0402324085 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

మరి షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, బాల కార్మిక నిర్మూలన దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ని మనం ప్రతి సంవత్సరం జూన్ 12 జరుపుకుంటున్నాం కదా, ఇది ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 2002. మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు? నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, గజ్వేల్ నుంచి అనిత, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, నాగారం నుంచి ఝాన్సీ కృష్ణ, సూరారం నుంచి రాణి సుప్రియ, వరంగల్ నుంచి భిక్షపతి, భూదన్ పోజంపల్లి నుంచి మార్కండేయానిత, ఉప్పల్ నుంచి శ్రీకాంత్, పంజగుట్ట నుంచి ఉమా, గీతనగర్ నుంచి నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, నిమాని నుంచి పున్న వెంకటేశం, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఒక్క షో టైం బోలెడంత ఆనందం మాత్రమే కాదు, బల్క్ లో కంప్లైంట్స్ కూడా. మా పేర్లు చదవట్లేదు, మేము రైట్ ఆన్సర్స్ పంపించేశాము. మాకు కూడా తెలుసు మీ అందరూ చాలా తెలివైన వారు, సమయానికి వివిధ భారతి అంటే ఇష్టంతో జవాబులు కూడా పంపించేస్తారు. కానీ కాస్త మనం కూడా సమయాన్ని చూసుకుని చకచక షోని ముందుకు తీసుకువెళ్ళిపోదాము. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైంలో పాల్గొనాలంటే నంబర్ తెలుసు కదా, 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. ఫోన్లు మీ అందరి చేతిలో ఉన్నాయని మాకు తెలుసు. ఆర్ మాధవన్ మనందరికి చాలా ఇష్టమైన నటుడు కదా. ఈ మధ్య వీరికి ఒక ప్రతిష్టాకరమైన అవార్డు వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఆర్ మాధవన్ కు అందిన ప్రతిష్టాకరమైన అవార్డు ఏంటది? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.

0: చెల్లీ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేశాం కదా, మరి ఇందాక షో టైంలో నేను అడిగాను ఆర్ మాధవన్ నటుడు కదా వీరు, అందరూ మనందరికీ తెలుసు ఈ సంవత్సరం వారికి అందిన ప్రతిష్టాకరమైన అవార్డు ఏంటో తెలుసా, పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం వీరిని సత్కరించింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు, అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. న్యావన్నది నుంచి శ్రీరామ్ నరేందర్, అలాగే సిరిసిల్ల నుంచి శ్రీనివాస్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్, అంకుషాపురం నుంచి సుదర్శన్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కర్ణాటక నుంచి రామకృష్ణ, పెడన నుంచి అప్పలరాజు, భద్రాద్రి నుంచి కట్ట సతీష్ సుమలత, సూరారం నుంచి బ్రూస్లీ, ఇలంతకుంట నుంచి నాగలక్ష్మి, శ్రీకాకుళం నుంచి కృష్ణారావు, కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్, కానాజీగూడ నుంచి శ్రీనివాస్ పద్మావతి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్.

ఇంటర్వ్యూలో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తుంది, అలానే మన శ్రోతల ఆక్రోశాలు కూడా. అందరి పేర్లు చదవడానికి టైం సరిపోవట్లేదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కదా. సో ఎనీవే, వీలున్నన్ని పేర్లు అయితే చదివేద్దాము. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో టైం 1:45 ఒంటిగంట దాటి 45 నిమిషాలు. షో టైం లో పాల్గొనాలంటే 0402324052 0402324582 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, సింహాసనం చిత్రంలో కృష్ణ గారి సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

పాట ఎంత గోల చేస్తోందో శ్రోతలు కూడా అంతే గోలగా. మేము పంపించేశాము, ఓ పాట అయిపోతుంది, మా పేరు చదివేయండి. ఆహా, అసలు జవాబుల కంటే రిక్వెస్ట్లు ఎక్కువైపోయాయి. మరి ఇందాక షో టైంలో నేనేం అడిగానంటే, కృష్ణ గారు నటించిన సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఎవరో కాదు, షావుకార్ జానకి గారు డబ్బింగ్ చెప్పారు. మరి రైట్ ఆన్సర్స్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్ ఆర్మూర్.

0: Yadav. He was awarded the Arjuna Award in 1994, the Padma Shri in 1997, and the Dronacharya Award in 2020. Indian shooting has lost one of its finest ambassadors, athlete, mentor, and sports journalism has lost a knowledgeable guide. Sayukta Yadav, Akashwani News, Delhi.
1: President Draupadi Murmu, Prime Minister Narendra Modi and other leaders have expressed grief at the passing away of Jaspal Rana. In FIFA World Cup 2026, South Korea defeated the Czech Republic 2-1 in a thrilling Group A clash today, earning valuable 3 points at Estadio Akron in Mexico's Zapopan. South Korea will next take on co-host Mexico, while the Czech Republic will look to bounce back against South Africa in a Group A clash. Today, co-host Canada will be up against Bosnia-Herzegovina in a Group B clash of Toronto Stadium. The match will start at 12:30 a.m. Indian Standard Time. In badminton, India's PV Sindhu stormed into the women's singles semi-finals of the Australian Open tournament in Sydney today. The third-seeded Indian outclassed Chinese Taipei's Chen Su Yu 21-6-21-9 in a one-sided quarterfinal clash. The India Meteorological Department, IMD, has said a wet spell is likely to continue over northwest India till tomorrow, with the possibility of thunderstorms and gusty winds and hailstorms. According to IMD, conditions are favourable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, parts of West Bengal, Bihar, some parts of Chhattisgarh, Odisha, Jharkhand and Uttar Pradesh during the next 2 to 3 days. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says government created conducive environment for women in the last 12 years to realize full potential in nation building. Home Minister Amit Shah chairs high-level meeting to review preparedness for Sri Amarnath Yatra in New Delhi. Centre restricts industries from buying petrol and diesel from retail pumps. United Nations condemns attacks on oil ships carrying Indian sailors off the coast of Oman. Indian shooting legend and coach Jaspal Rana dies at 49. And in FIFA World Cup 2026, Canada to take on Bosnia-Herzegovina in Group B clash in Toronto. With that, we end the midday news.
2: Akasivani, Vivid Bharati Kendram, Studio La Samyam 2 Gantala 15 Nimshalu, Marikonni Kshanallo Shakti Seeli.
3: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటల దాటి 16 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు మీ రేడియో సఖి అనుపమాతో. చెట్టు లెక్క గలవా ఓ నరహరి అని అప్పట్లో చెంచులక్ష్మి శ్రీహరిని అడిగింది. అది అప్పటి జమానా. ఇప్పుడు చెట్లేంటి పుట్టలేంటి, కరెంటు పోల్స్ కూడా ఎక్కేస్తానని నిరూపిస్తోంది నేటి యువతి. అదేంటి కరెంటు పోల్ ఎక్కడమంటే, లైన్ మ్యాన్లు కదా ఎక్కుతారు. తికమక పడుతున్నారా? పడుతుండండి, ఒక పాట విన్నాక చెప్తాను.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి తెలంగాణలోని బబ్బూరి శిరీష 22 సంవత్సరాల యువతి అమ్మ పడిన కష్టాలను తీర్చే మార్గం కోసం అన్వేషిస్తోంది. చిన్నప్పటి నుంచి చెట్లని చకచకా ఎక్కేసి మామిడికాయలు తెంపేసి అల్లరి చేసేది శిరీష. అలాంటి శిరీషకు కరెంటు పోల్ ఎక్కుతున్న లైన్ మ్యాన్ కనిపించాడు ఒకరోజు. ఆలోచనలో పడింది, ఇంతకీ తనేం ఆలోచించుంటుంది?

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం బబ్బూరి శిరీష గురించి. ఎవరి అమ్మాయి ఏం చేస్తుంది అంటే, ఈ అమ్మాయికి 22 ఏళ్ళు. మరి ఒక్కరోజు తను మామిడి చెట్లయితే ఎంత చులాగ్గా ఎక్కేసిందో, అంతే చకచకగా కరెంటు పోల్ ఎక్కుతున్న లైన్ మ్యాన్ ని చూసింది. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది శిరీష. తన పరిధి చాలా చిన్నది కావచ్చు, సంకల్పం మాత్రం ఆకాశమంత. కష్టాలే ఆమె నేస్తాలు, కానీ ఆత్మవిశ్వాసం ఇచ్చిన బలంతో కరెంటు పోల్ ఎక్కి చూద్దాం అనుకున్నది. ఎవ్వరికీ చెప్పలేదు. తొలిసారి ఎక్కింది, కాస్త కాస్తగా జారిపోతూ వచ్చింది. ఎందుకంటే మామిడి చెట్టులాగా కాళ్లకి సపోర్ట్ దొరకదు కదా. మరి దాని తర్వాత ఏం చేసింది, ఈ అమ్మాయి లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది చెప్తాను.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 35 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు. మరి ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణకు చెందిన బబ్బూరి శిరీష గురించి. ఈ అమ్మాయి లైన్ మ్యాన్ ఉద్యోగానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్ని ప్రయత్నాల తర్వాత కరెంటు పోల్ ఎలా ఎక్కాలో ఆ పట్టు తెలుసుకుంది. అమ్మకు తెలియకుండా కరెంట్ పోల్స్ ని ఎక్కేసేది దిగేసేది, అలా ఎక్కడం దిగడం నేర్చుకుంది. కానీ ఇలా కరెంట్ పోల్స్ ని ఎక్కాలంటే ప్రభుత్వ అనుమతులు కావాలని తెలుసుకుంది. కరెంట్ ఆఫీస్కి వెళ్లి వెంటనే అడిగేసింది, నాకు ఉద్యోగం కావాలి, నేను జీవనోపాధి కోసం వెతుక్కుంటున్నాను, మా అమ్మకి సహాయం చేయాలండి అని చెప్పి చాలా ఇష్టంగా అడిగిందనమాట. ఆ అమ్మాయి అడిగిన తీరుకైతే అందరూ ఆశ్చర్యపోయారు. లైన్ మ్యాన్కి ఉద్యోగం అంటే, లైన్ మ్యాన్ అనేది జనరల్గా మనం ఏమనుకుంటామంటే పురుషులు మాత్రమే చేస్తారు కదా, అలాంటి ఉద్యోగానికి ఈ అమ్మాయి అప్లికేషన్ అడిగింది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఒక అమ్మాయి వెళ్లి కరెంట్ ఆఫీస్లో లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ అడిగింది. వినగానే ముందర అమ్మాయి కథ వినైతే అందరు కదిలిపోయారు, కానీ కరెంట్ ఆఫీస్లో మిగిలిన స్టాఫ్ అంతా నవ్వేశారట. నీ వల్ల కాదమ్మా, ఆట అనుకుంటున్నావా, ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు అని హెచ్చరించారు. అయినా ఇప్పటి వరకు మగవారే చేశారు, అసలు నీకా ఉద్యోగానికి అర్హతే లేదు పొమ్మన్నారు. ఇదేంటి ఇలా జరిగింది, నాకు అసలు ఏ విద్యలు అంత ఎక్కువగా రావు, ఎలాగైనా సరే మా అమ్మాయికి సహాయం చేయాలి అని చెప్పి నేను ఈ రంగాన్ని ఎంచుకుంటే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆలోచనలో పడింది. ఆ ఆలోచన నుంచి ఆ అమ్మాయికి ఒక ఐడియా కూడా వచ్చింది. అదేంటో చెప్తాను ఈ పాట విన్నాక.

0: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: ఒక అమ్మాయి లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ అడిగింది. అడగగానే కరెంట్ ఆఫీస్లో ముందైతే అందరూ బిత్తరపోయారు, దాని తర్వాత నవ్వేశారు. సరే, నీ పరిస్థితికి మేము జాలి పడడం తప్ప ఏం చేయలేమంటే ఆ అమ్మాయికి వచ్చిన ఐడియా ఏంటో తెలుసా? నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, చేసి చూపిస్తాను. అసలు దీని ప్రొసీజర్ ఏంటో చెప్పండి. రాత పరీక్ష అయితే ఉంటుంది కదా, నేను అది మాత్రం

ఖచ్చితంగా రాస్తానని చెప్పి చదువుకుంది. పగలు రాత్రి చదువుకుంది. పూర్తి చేసింది రాత పరీక్షని, ఉత్తీర్ణత కూడా పొందింది. కానీ దాని తర్వాత చాలా కష్టమైనది ఫిజికల్ టెస్ట్. శారీరకంగా 8 మీటర్లు 8 మీటర్స్ లాంగ్ ఉన్న పోల్ని ఎక్కాలన్నమాట. అది కూడా ఆ కరెంటు పోల్ని జారకుండా ఎక్కాలి, అలాగే దిగాలి కూడా. అధికారులు నిర్వహించిన ఈ పరీక్షలో కూడా పాస్ అయింది. కానీ ఉద్యోగం మాత్రం చేతికి రాలేదు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం బబ్బూరి శిరీష గురించి. ఈ అమ్మాయి ఇప్పటి వరకు లైన్ మ్యాన్ పేరులోనే ఉంది కదా, పురుషుల కోసమని లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లై చేసింది. రాత పరీక్ష కూడా పాస్ అయిపోయింది చక్కగా, అలాగే ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయిందన్నమాట. దీనికి అసలు ఈ ఉద్యోగానికి స్త్రీలెవరు అప్లై కూడా చేయరు. న్యాయపరమైన చిక్కుల్ని విడదీసుకొని ఇప్పుడు తెలంగాణకు చెందిన బబ్బూరి శిరీష అయ్యారు తొలి లైన్ ఉమెన్. వావ్ అనిపిస్తుంది కదా. అంటే అసలు మనకి ఇలాంటి వాటిల్లో ఎప్పుడు మగవాళ్ళనే చూస్తుంటాం. ఎప్పుడైనా కరెంట్ పోగానే చాలా మంది లైన్ మ్యాన్ బ్రదర్స్ వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి రంగాన్ని అమ్మాయి ఎందుకు ఎంచుకుంది? ఆ అమ్మాయికి నచ్చింది, చేయగలను అని అనిపించింది. ఎంచుకున్న రంగంలో ఉత్తీర్ణత పొందడం మాత్రం నిజంగా సూపర్ కదా. ఉద్యోగం చిన్నది కావచ్చు కానీ సాధించిన విజయం మాత్రం చాలా పెద్దదే కదా. పురుషులకు మాత్రమే అన్న అక్షరాలని చెరిపేసి అందరూ అర్హులే అని మార్చినందుకు శిరీషను అభినందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఏదో చేయాలని అందరికీ ఉంటుంది. మనం ఎన్నో అనుకుంటాం, యా నేను చేసేస్తాను, నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతాను. చిన్నది కూడా అనుకోవచ్చు, ఆ చిన్న చిన్న గోల్స్ ని కూడా మనం సాధించవచ్చు. అలా అనుకోవడానికి వేసే ఆ తొలి అడుగు, ఆ దృఢ సంకల్పం, మీ మీద మీకున్న నమ్మకమే మీ గెలుపుకు సూత్రం.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టూ టైం ఎగ్జాక్ట్ గా 5 o'clock అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు, స్టే ట్యూన్డ్.
1: శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి తెలుగు మరియు హిందీ కార్యక్రమాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి సాయంకాల ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ ప్రసారంలో ముందుగా విందాం అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినీ గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా సంపంగి చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై సంపంగి చిత్రం నుండి ఈ పాటను విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎవడి సుబ్రహ్మణ్యం చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరి వారి కుటుంబ సభ్యులు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ప్రకటన విన్నారు శ్రోతలు, వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు స్నేహితలు. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఊషా నవీన్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అలా వైకుంఠపురంలో చిత్రం కోసం అర్మాన్ మాలిక్ ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలము ఉప్పులూరు గ్రామం నుండి గనవరపు మల్లేశ్వరరావు, శాంభవి జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యుడు.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలుత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్ట్రాక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గజనీ చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్, నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ప్రకటన విన్నారు శ్రోతలు, విన్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిగీతాలు. వింటున్న శ్రోతలకు గమనికలు. రేపు ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా రేపు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం రమణ గోగుల మధుప్రియ ఆలపించిన పాటను ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిర్మల్ జిల్లా బాసర నుండి అలిశెట్టి శ్రీరామ్, సౌజన్య యశస్విని, నీరజ్ మరియు వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో చివరిగా విందాం సీత్ శ్రీరామ్ శ్వాసం శ్వాసగా సాగిపో చిత్రం కోసం ఆలపించిన పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నుండి ఈ పాటను విందాము.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు త్రల్ వారు కోరిన తెలుగు స్నేహితులు విన్నారు. 8 గంటలకు ప్రసారమయ్యే అభిరుచి కార్యక్రమంలో మరికొంతమంది శ్రోతలు కోరిన పాటలు వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 31 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

ఒక క్షణంలో తీసుకుంటున్న ఆవేశపు నిర్ణయం కన్న తల్లిదండ్రుల్లో తీరని చౌకాన్ని మిగుల్చుతుంది. ఆ ఒక్క క్షణమే యువజనుల నిండు జీవితాన్ని బలితీసుకుంటోంది. ఇక ఆ క్షణమే యువజనుల ఆత్మహత్య. ఒత్తిడి ఎక్కువైనా, ఉద్యోగాల వేటలో అలసిపోయినా, మార్కుల వలలో చిక్కుకుపోయినా, ఇలా సమస్య ఏదైనా చావే పరిష్కారం అనుకుంటున్న యువతరం సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. చిన్న చిన్న సమస్యలకే పరిష్కరించుకునే మార్గాలను వెతకకుండా యువతరం తమ తరాన్ని ముగిస్తున్నారు. పరీక్షల్లో పాసవ్వలేదని, చదువు పూర్తి చేసి ఇన్నేళ్లైనా ఉద్యోగం రాలేదని, తమ ఫ్రెండ్స్ అందరికీ ఉద్యోగాలు వచ్చాయని తనకే ఎందుకు రాలేదని, పెళ్లి సంబంధాలు రావడం లేదని, ఇంట్లో తల్లిదండ్రులు, బయట బంధువులు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారని, ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నామని, ప్రేమ విఫలమైందని, వివాహ జీవితంలో ఇమడలేకపోతున్నామని, పెద్దలు మందలించారని, ఇలా చిన్న చిన్న కారణాలనే చెబుతూ ఆత్మహత్యే దిక్కని నమ్మి తమకున్న బంగారు భవిష్యత్తును బలవన్ మరణాలతో ముగిస్తున్నారు. దానివల్ల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. మన దేశంలో అయితే ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇక ఈ నేపథ్యంలో యువతలు ఆత్మహత్యలకు కారణాలేంటి, దాని నివారణ మార్గాలేంటి అన్న విషయాలను గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం ఈనాటి యువవాణి కార్యక్రమంలో.

తాము కావాలి అనుకున్నది కొనివ్వలేదని, పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని, కుటుంబ కలహాల వల్ల కూడా కాస్త ఆలోచించకుండానే బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు యువతరం. అయితే ఇలాంటి ఘటనలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. రేపటి భావి భారత పౌరులేనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే భయం అందరిలోనూ కలుగుతోంది. ఒక సమస్య వస్తే దానిని ఫేస్ చేయకుండా మానసిక ఒత్తిడికి నేటి తరం యువతరం గురవుతున్నారు అన్న విషయం అనేక సంఘటనలను చూస్తున్న తర్వాత అర్థమవుతోంది. చిన్న చిన్న కారణాలతోనే క్షణికావేశంలో ఎంతో విలువైన జీవితాలను మధ్యలోనే అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. ఉద్రేకం, ఆందోళన, ఒత్తిడి, భయం, ఇలా కారణం ఏదైనా కొన్నేళ్లుగా కౌమార దశలో ఉన్న పిల్లలు, యుక్త వయసుల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోయాయి. ఇక వారిపై కుటుంబ సమస్యలు, చదువులో వెనుకబాటు, సరైన సంరక్షణ లేకపోవడం, చెప్పేవారు లేకపోవడం, మంచి గైడెన్స్ లేకపోవడం, ప్రేమ విఫలం, గంజాయి, మద్యం, డ్రగ్స్ ఇలా

0: లాంటి వాటివన్నీ వారిని ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కౌమార దశలోనే ఇలాంటి మానసిక సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో వారిపై పెను ప్రభావమే చూపుతాయని అంటున్నారు. ఇక కొంతమంది వివాహమైన తరువాత కూడా సర్దుబాటుకి వీలు కాకుండా ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటివి ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సరైన చికిత్స చేయాలని నిపుణులు చెబుతున్న మాట. ఇక అలాంటి సమయంలో తల్లిదండ్రులు ప్రేమగా మాట్లాడటంతో పాటు మానసిక నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తే వారిని సాధారణ స్థితికి తీసుకురావడం పెద్ద సమస్యేమీ కాదు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: ఇక ఇటీవల కాలంలో యువతలో కనిపించని మానసిక సంఘర్షణ పెరిగిపోతూనే ఉంది. ఒకప్పుడు చదువు పూర్తి చేస్తే ఉద్యోగం వెంటనే వస్తుందనే నమ్మకం ఉండేది. ఇక ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చదువు పూర్తయినా ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఇక పోటీ పరీక్షలు, ప్రైవేట్ ఉద్యోగాల అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి యువతను అలసటకు గురిచేస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం వచ్చినా అది ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఇలాంటి సమయంలో చాలామంది ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య ఇతరులతో తమ పిల్లలను పోల్చుకోవడం. ఇలా తమ పిల్లలను ఇతరులతో పోల్చుతున్న తల్లిదండ్రుల వల్ల కూడా అనేక మానసిక సంఘర్షణలకు గురవుతున్నారు. నీతో చదివిన వాళ్లందరూ సెటిల్ అయ్యారని, మన బంధువు విదేశాల్లో ఉన్నాడని, ఇంట్లో ఖాళీగా ఎన్ని రోజులు ఉంటావనే మాటలు కొందరికి సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఇవి తీవ్ర సంక్షోభానికి, మానసిక సంక్షోభానికి గురిచేస్తున్నాయి యువజనుల్లో. ఇప్పటికే ఆందోళన, ఆత్మన్యూనతతో ఉన్న యువతకు ఇవే మానసిక ఒత్తిడికి కారణాలవుతున్నాయి. ఇక చాలామంది తల్లిదండ్రుల ఉద్దేశం పిల్లల భవిష్యత్తు బాగుండాలనే. అయితే ఆ ఆశ కొన్నిసార్లు మాటల్లో ఒత్తిడిగా బయటపడుతోంది. ఇంత కష్టపడి చదివించాం, పక్కింటి వాళ్ల కొడుకు ఇంత సంపాదిస్తున్నాడు, నువ్వు జీవితంలో ఏం సాధించలేవు అన్న మాటలు యువతరంలో ఒత్తిడిని పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వారిని ఇలాంటి మాటలు ఒంటరితనం వైపుగా నెడుతున్నాయి. తమ బాధను ఇంట్లో చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో కొందరు మౌనంగానే ఈ బాధలో ఉంటున్నారు. ఇక ఆ బాధ ఏవైపుకు దారితీస్తుందో తెలియని మానసిక సంఘర్షణలో వారుంటున్నారు.

ఉద్యోగం ఒక్కటే జీవితం కాదు అన్న విషయాన్ని ఇటు తల్లిదండ్రులు ఇటు యువతరం ఇద్దరూ గుర్తెరగాలి. ఉద్యోగం, జీతం, పెళ్లి అనే మూడు అంశాలతోనే చాలామంది యువతరం తమ జీవితాన్ని బేరీజు వేసుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకేలా ఉండదు. కొందరికి ఉద్యోగం త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. కొందరు వ్యాపారంలో ఎదగవచ్చు, ఇంకొందరు వేరే రంగాల్లో తమ దారిని చూసుకోవచ్చు. ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వడం, ఒక ఉద్యోగం రాకపోవడం, ఒక సంబంధం కుదరకపోవడం, ఇవేవి తమ జీవితానికి ముగింపు కావు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీవితం చాలా పెద్దది. అవకాశాలు ఒకసారి మూసుకుపోతే మరొక దారిగుండా ప్రయాణించే మార్గాలే వెతకాలి తప్ప జీవితాన్ని ముగించకూడదు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం యువజనుల్లో ఆత్మహత్య అన్న అంశం గురించి. ఇక భారత్లో చోటు చేసుకునే మరణాల్లో అయితే ఆత్మహత్యల వాట ఎక్కువగానే ఉంది. దేశ యువత విషయంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. భారతీయ యువత, ముఖ్యంగా 15 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న మరణాలలో సూసైడ్లే అధికంగా ఉన్నాయి. అందులోనూ పురుషుల కంటే మహిళా ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కాజ్ ఆఫ్ డెత్ తాజా నివేదిక ఈ విషయాన్నే చెబుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే యువత మరణాల్లో ఆత్మహత్యలది 3వ స్థానంగా ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక భారత్లో గత 2 దశాబ్దాలుగా యువత మరణాలకు ప్రధానమైన 2 కారణాల్లో ఆత్మహత్య ఒకటిగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. యువతలో ఆత్మహత్యలు అనేవి ఒక తీవ్రమైన మానసిక సమస్య. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువజనుల్లోనూ, కౌమర దశలో ఉన్న పిల్లల్లోనూ ఆత్మహత్య అనేది 2వ ప్రధాన కారణమే. ఆత్మహత్యకు ప్రయత్నించే కౌమర దశ పిల్లలు కావచ్చు, అలాగే యువజనుల్లోనూ డిప్రెషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పిల్లల్లో అయితే విచారంగా ఉండడం, గందరగోళంగా ప్రవర్తించడం, కోపం, ఏ పనిపైనా శ్రద్ధ చూపించకపోవడం, దూకుడుగా ప్రవర్తించడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో తమకు ఏమీ రాదేమోననే ఆత్మ న్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. విజయం సాధించాలనే ఒత్తిడి, కుటుంబ కలహాలు, నిరాశ, నిస్పృహ వంటివన్నీ ఆత్మహత్య ఆలోచనలకు కారణాలు అవుతాయి. ఇక యువజనుల్లో అయితే డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. స్నేహితులను, కుటుంబ సభ్యులను ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండడం, విచారంగా ఉండడం, తిండిపైన నిద్రపైన ఆసక్తి లేకపోవడం, ఎక్కువగా ఒంటరిగా గడపడం, ఒంటరిగా ఉండి ఆలోచించడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వారు భవిష్యత్తు గురించి, అలాగే కెరీర్ గురించి మాట్లాడడం, ప్లాన్ చేసుకోవడం కూడా మానేస్తారు. తమకు నచ్చిన ముఖ్యమైన వస్తువులను ఇతరులకు ఇచ్చేయడం, ముఖ్యమైన విషయాలను ఇతరులకు చెప్పేయడం, తలనొప్పితో అలాగే అలసటగా ఉండడం వంటి శారీరక లక్షణాల ద్వారా కూడా వారు డిప్రెషన్లో ఉన్నారన్న సంగతిని తల్లిదండ్రులు గుర్తించవచ్చు. అయితే వీటన్నింటినీ గుర్తించినా కూడా చాలామంది తల్లిదండ్రులు ఆత్మహత్య అన్న విషయాన్ని గురించి తమ పిల్లలతో చర్చించడానికి భయపడుతూ ఉంటారు. కానీ వారు విచారంగా ఉన్నారా అన్న విషయాన్ని వారినే అడిగి తెలుసుకొని, ఆత్మహత్య ప్రయత్నాలనేవి ఎంత పెద్ద తప్పో అన్న విషయాన్ని గురించి కూడా వారికి తెలియజేయాలి. అలా వివరించినప్పుడే వారి గురించి కూడా ఒకరు పట్టించుకుంటున్నారన్న భరోసా భావన పిల్లల్లో కలుగుతాయి.

0: చూడండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మాట విన్నానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం యువజనుల్లో బలవన్మరణానికి గల కారణాలు, నివారణ మార్గాలను గురించి. యువతరంలో ఆత్మహత్యల వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే ఉండవు. కుటుంబం తమ మీద పెట్టుకున్న అంచనాలు, సామాజిక పోలికలు, నిరుద్యోగ ఒత్తిడి కారణాలుగా మారుతున్నాయి. పిల్లలను ఇతరులతో పోల్చడం ఆపాలి. వారి ప్రయత్నాన్ని గుర్తించాలి. ముఖ్యంగా మాట్లాడే భాషలో ప్రేమ ఉండాలి. ఉద్యోగం ఆలస్యమైనా జీవితం ఆగిపోదు అన్న విషయాన్ని కుటుంబాలు గుర్తించుకోవాలి. అంతేకాదు, ఆ భరోసాని, నమ్మకాన్ని కుటుంబమే వారికి కలిగించాల్సి ఉంటుంది. ఆత్మహత్యా యత్నమనేది ఒక మానసిక సమస్య మాత్రమే. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ముందు ఒంటరితనాన్ని కోరుకుంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతాడు. అటువంటి వారిని ముందుగా గుర్తించి చికిత్స చేయడం అవసరం. వారిని నెమ్మదిగా జీవితంపై ఆసక్తి కలిగేలా చూడాలి. అప్పుడే ఆత్మహత్య ఆలోచనను దూరం చేయవచ్చు. అయితే ఈ బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులదే.

విద్యార్థుల్లో యువతరంలోనూ ఆత్మహత్య ఆలోచనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం వారికున్న సమస్యను తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోవడం కూడా. యువతలో ఆత్మహత్య ఆలోచనలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ముందుగా తల్లిదండ్రులే కీలక బాధ్యతను తీసుకోవాలి. ఇది మానసిక నిపుణుల మాట. 2022లో విడుదల చేసిన డేటా ప్రకారం మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా 13,444 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టే పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అనుకున్న లక్ష్యాలు సాధించకపోతే సమాజంలో పరువు పోతుందన్న భావన నుంచి తల్లిదండ్రులు ముందుగా బయటపడితేనే యువతరం అలాగే పిల్లల ఆత్మహత్యలు ఆగుతాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ ఆత్మహత్యల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తల్లిదండ్రులు తిట్టడం కొట్టడం క్రమశిక్షణ అన్న పేరుతో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని కూడా పిల్లలకు ఇవ్వకపోవడం వల్ల వారు మనస్తాపం చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు తమకున్న సమస్యల్ని కూడా కుటుంబ సభ్యులతో చర్చించలేకపోతున్నారు. సాధారణ పరీక్షలైన వైద్య విద్య ఇంజనీరింగ్ కాలేజీ పరీక్షలు నీట్ పరీక్ష ఫలితాలు విడుదలైనప్పుడైతే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లలు ఇంట్లో ఉన్నట్టు బయట ఉండడం లేదు అన్న విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు గమనించుకోరు. చాలామంది విద్యార్థులు పాఠశాలల్లో లేదా కాలేజీకి వెళ్లాక కూడా ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లోనూ చెప్పలేక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. స్నేహితులు బాడీ షేమింగ్ చేయడం వల్ల కూడా ఎక్కువ మంది పిల్లలు సూసైడ్ ఆలోచనలు చేస్తున్నారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితి కారణంగా అలాగే కుటుంబ కలహాల కారణంగా స్నేహితుల ముందు తక్కువగా ఉన్నామన్న భావన కూడా చాలామంది విద్యార్థుల్లో అవమాన భారంతో ఆత్మహత్య ఆలోచనలకు ప్రేరేపితమవుతున్నాయి. ఎక్కువ మార్కులు తెచ్చుకోకపోతే తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయం పిల్లలకు కలగనీయకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యతే. ఒకవేళ వారు అనుకున్న స్థాయిలో రాణించకపోయినా తల్లిదండ్రులు వారికి మద్దతుగా ఉండాలి. చదువు రాని వారికి ఒత్తిడి కలిగించే బదులు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా తమరి మాటలు ఉండాలి. ముఖ్యంగా స్కూల్ కాలేజీ అంటే మన పిల్లలు భయపడుతుంటే వెంటనే అక్కడికి వెళ్లి నిర్వాహకులతో మాట్లాడడం, ఒత్తిడికి గురి చేయకుండా ఉండండి అన్న విషయాన్ని మాట్లాడడం గురించి స్పష్టత కలిగి ఉండాలి తల్లిదండ్రులు. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణాన్ని తల్లిదండ్రులే ముందుగా కల్పించాలి. పాఠశాల లేదా కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి భయము ఆందోళన లేకుండా ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాన్ని పంచుకునే స్వేచ్ఛను పిల్లలకివ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా మెలగాలి. మంచి చెడు విషయాల గురించి వారితో డిస్కస్ చేయాలి. దీనివల్ల సమాజంలో ఎలా మెలగాలో, ఎలా బాధ్యతగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, సమాజం నుంచి ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలి అన్న విషయాలన్నీ పిల్లలకు అర్థమవుతాయి. పిల్లలు విచారంగా ఉంటున్నారంటే వాళ్లే సర్దుకుంటారని వదిలేయకుండా దగ్గర కూర్చుని సమస్యల్ని తెలుసుకుని ధైర్యం చెప్పాలి, వారితో మాట్లాడాలి. అప్పుడే వాళ్ళు శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా తయారవుతారు. ఈ బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులదే.

0: ప్రజాపాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.

0: అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువుల తామర సైబాల్, బురద పుల్ల
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఆంగ్లంలో వార్తలు 6:05 ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. సింగరేణిలో మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో రేపు జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలియజేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్రాష్ట్ర సంబంధాలతో ఈ ప్రాజెక్టు ఎన్ఓసి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపగా ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సర్వే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 9,883 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు ముంపు ప్రభావిత భూములకు చట్టబద్ద పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ దేశంలో విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్లోని సిక్ విలేజ్లో తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ రంగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి దేశ రక్షణకు పెద్దపీట వేసిందని అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లా రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి పాఠశాల ఆవరణలో టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం 33/11 కేవీ సబ్స్టేషన్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ

0: ఎనర్జీని ఉత్పత్తి మరింత చేయాలని, అందులో భాగంగా సౌర శక్తికి సంబంధించింది ప్రధానంగా ఈ రాష్ట ప్రభుత్వం ఈనాడు ఫోకస్ చేసి ఇచ్చటికి పెద్దపీట ఈనాడు తెలంగాణ రాష్టంలో చేపట్టింది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రధానమంత్రిగా సుదీర్ఘమైన రికార్డు నమోదు చేసుకున్న సందర్భంగా జనగామ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది కోటశంకర్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకుంటూ,
2: కూరగాయలు అమ్మినా లేకుంటే ఇంకెక్కడైనా ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా మనము క్యాష్ కాదు డిజిటల్ పే మనం చేయడం జరుగుతూ ఉంది. ఒక ట్రాన్స్పరెన్సీ దేశం లోపల తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ డిజిటల్ పేను అరే ఏ రకంగా ఇది చేశారు మేము కూడా అట్లా అభివృద్ధి చేసుకుంటే బాగుండునేటువంటి ఆలోచన రావడం జరుగుతూ ఉంది. రక్షణ రంగంలో కూడా కశ్మీర్ నుంచి మొదలుకొని అటు అస్సాం ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటిని ఆ బార్డర్స్ ని ఆనుకుని కొన్ని 1000 కిలోమీటర్ రోడ్స్ బార్డర్స్ ఆడుకుని వాటిని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYDని ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీకి దగ్గరగా ఉన్నవారే మీనాక్షి నటరాజన్ వ్యవహారాన్ని బయటపెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ రామారావు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా సామన్పల్లి గ్రామంలో MGNREGE నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. డ్రగ్స్ అక్రమ వినియోగం, బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని దేవరకద్ర శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారించేందుకు ఈగిల్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
3: ఈగిల్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి దానికి ఒక స్పెషల్ టీమ్ పెట్టేసి దానికి సంబంధించిన ఇప్పటిదాకా ఎస్పీ గారు చెప్పినట్టు బడ్జెట్ కేటాయించి దానికి మొత్తం డిపార్ట్మెంట్ ఒక వింగ్నే కంట్రోల్ కోసం అని చెప్పేసి ఒక ఈగిల్ ఫోర్స్ ఏర్పాటు చేసి స్పెసిఫిక్ గా డ్రగ్ కంట్రోల్ చేయకపోతే మన యువత భవిష్యత్తులో వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి. కూకటి వేలతో దీన్ని పెకలించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చాలా మీటింగ్స్ లో చెప్తా ఉన్నారు.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా జనగామ పట్టణానికి చెందిన యోగా గురూజీ పానుగంటి శ్రీనివాస్ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని ఆకాశవాణితో మాట్లాడుతూ సూచించారు.
4: జూన్ 21, 2026 రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు వేసి ప్రపంచానికి మానవ ఆరోగ్యం గురించి తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. ప్రతి యొక్క డిపార్ట్మెంట్ విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ రకాలైనటువంటి ఉద్యోగులు సమాజ అభివృద్ధి కోసం యోగా ఆసనాలు వేసి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి విన్నవిస్తున్నాను.
1: మొహర్రం 2026 ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ సచివాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చారిత్రాత్మక బీబికా ఆలం ఊరేగింపుతో పాటు ఇతర మొహర్రం కార్యక్రమాలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రశేఖరరావు కరోనా సమయంలోనూ రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరభద్రపురం గ్రామ పరిధిలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. కాలువ పరిస్థితి, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో 2,60,00,000 రూపాయల వ్యయంతో చేపట్టే కచ్చ కాలువ నిర్మాణ పనులను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీవీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతర్జాతీయ 5వ వైర్లెస్ యాంటినా మైక్రోవేవ్ సింపోజియాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక విభాగ సంచాలకుడు రాజీవ్ జ్యోతి పాల్గొన్నారు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న ఇవాళ నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో వనపర్తి జిల్లా అథ్లెట్ కేతావత్ శంకర్ పురుషుల విభాగం జావెలిన్ త్రోలో వెండి పతకం సాధించారని వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి నందిమల్ల శ్రీకాంత్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్రనిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత ద్వాదశ వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితమితి. గృహమంత్రి అమిత్షాహ నవదేహల్యాం శ్రీ అమర్నాథయాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. కేంద్రీయ ప్రశాసనేన ఉద్యోగముద్దిశ్య పెట్రోల్ పంప్ ఇత్యేతేభ్యః పెట్రోల్ డీజల్ ఇత్యేతయోః క్రయణం ప్రతిబంధితం. సంయుక్తరాష్ట్రసంఘః ఓమానదేశస్య తటే తైల నౌకాస్థానాం భారతీయ నావికానాం ఉపరి కృతాక్రమణానాం నిందాం అకరోత్. భారతీయస్య దిగ్గజ లక్ష్య భేదన స్పర్ధాయాః క్రీడకస్య ప్రశిక్షకస్య చ జసపాల్ రాణా ఇత్యస్య 51వ వయసి మృత్యుః అభవత్. అపి చ అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టోరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కెనడాదేశః బోస్నియా హర్జెగోవినా దేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అవదత్ యత్ విత్తీయ సమావేశే ఉద్యమశీలతా ఇత్యతః ఆరభ్య శిక్షా స్వాస్థ్యసేవా స్వచ్ఛతా గృహనిర్మాణ క్రీడా విజ్ఞానం ప్రశాసనంచ యావత్ వివిధేషు క్షేత్రేషు మహిళాః ప్రముఖాం భూమికాం నిర్వహంత్యః సంతి. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ అవదత్ యత్ డ్రోన తంత్రజ్ఞానమిత్యాదిషు ఉదయోన్ముఖ క్షేత్రేషు మహిళానాం వర్ధమాన సహభాగిత్వేన అవసరస్య నూతనాః మార్గాః ఉద్ఘాట్యంతే. సంపూర్ణే దేశే చ వికాస పరిదృశ్యం పరివర్తతే. తత్పూర్వం ఏకస్మిన్ కార్యక్రమే భాషమాణః ప్రధానమంత్రీ అవదత్ యత్ గత ద్వాదశ వర్షేషు NDA ఇత్యస్య సర్వకారః మహిళానాం నేతృత్వే వికాస కార్యం అకరోత్. ఏతచ్చ అన్యేషు క్షేత్రేష్వపి దృశ్యతే.
6: ఆజ్ భారత్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ కి రాహ్ పర్ చల్ పడా.
7: హమారీ సర్కార్ నే మహిళాఓ కే లియే సారే రాస్తే ఖోల్ దియే.
6: హమ్నే కరోడో మహిళాఓ కే లియే శౌచాలయ బనవాకర్ ఉన్కా సమ్మాన్ బఢాయా. హమ్నే ఉజ్వలా సిలిండర్ దేకర్ ఉన్హే ధుయే జైసీ తక్లీఫో సే భీ బచాయా.
7: దశకో సే హమారీ బహనో కే పాస్ హునర్ భీ థా మెహనత్ భీ థీ లేకిన్ ఉన్హే పూంజీ ఔర్ అవసర్ నహీ మిల్తే థే. 3 కరోడ్ మహిళాఓ కో లఖపతి దీది బనానే కా జో సంకల్ప కియా థా వో పూరా హో చుకా హై.
5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏతదపి అవదత్ యత్ సర్వకారః యాః మహిళాః ఆర్థిక రూపేణ స్వతంత్రాః భవితుం దీర్ఘకాలం యావత్ ప్రయతంత్యః ఆసన్ తాః స్వసహాయతా సమూహాన్ సక్రియతయా సమర్థయంతీతి. ప్రధానమంత్రి ఇతోపి అధోరేఖితవాన్ యత్ సర్వకారస్య ప్రయత్నాః మర్యాదాయాం అవసరేషు సశక్తీకరణే చ నిహితాః సంతీతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ మాసస్య 14వ దినాంకే ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరం గమిష్యతి. తదైవ ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః ద్వయోః రాష్ట్రయోః యూరోపీయ యాత్రాయాః ప్రథమః చరణః భవిష్యతి. అస్మిన్ వర్షే ఫర్వరి మాసే ద్వయోః రాష్ట్రయోః సంబంధః విశేష వైశ్విక సామరిక సహభాగిత్వ రూపేణ వర్ధితస్యానంతరం రాష్ట్రపతినా ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఇత్యనేన సహ ఏతత్ తస్య ప్రథమం ద్వైపాక్షికం శిఖర సమ్మేళనం భవిష్యతి. అతః అస్యాః యాత్రాయాః విశేషం మహత్వం వర్తతే. ఏవియన్ నగరే G7 శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం ఫ్రాన్స్ దేశం ప్రత్యాగమనాత్ ప్రాక్ నీస్ నగరాత్ శ్రీమోదీ స్లోవాకియా దేశం గమిష్యతి, యత్ర భారతం దక్షిణ విశ్వేత్యస్య ప్రముఖస్వర రూపేణ భాగం గ్రహీష్యతి. కేంద్రీయ గృహమంత్రిణా అమిత్షాహేన నవదెహల్యాం శ్రీ అమర్నాథ యాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయ సభాయాః అధ్యక్షత కృతా. అస్యాం సభాయాం సేనాధ్యక్షః ఉపేంద్ర ద్వివేదీ, రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః, జమ్మూకశ్మీరస్య ఉపరాజ్యపాలః मनोज सिन्हा, सीआरपीएफ।

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:30. ఇప్పుడు విందాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ప్రకటన విన్నారు. సమాచార దర్శిని. పోలీస్ కమిషనర్ కార్యాలయం, నిజామాబాద్, తేదీ 12/6/2026. రీ ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026, తేదీ 21/6/2026 కలదు. ఇట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్, పాత సెక్షన్ 144 సిఆర్పిసి అమలు ఉంటుంది. ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ వెల్లడి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తేదీ 21/6/2026 ఆదివారం నాడు రీ ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆటోనమస్ నిజామాబాద్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ బిల్డింగ్ డిచ్పల్లి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిచ్పల్లి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బోధన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిజామాబాద్, శ్రీ బిగాల కృష్ణమూర్తి ZPHS మాక్లూర్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ 1 నాగారం, నిజామాబాద్ యందు పరీక్షా కేంద్రాలు కలవు. పరీక్ష 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు కలదు. ఇట్టి ఎగ్జామినేషన్ సెంటర్లలో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు గౌరవనీయులు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు తెలిపారు. పరీక్షలు జరిగే రోజు ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 వరకు పరీక్షా కేంద్రముల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్, పాత సెక్షన్ 144 సిఆర్పిసి అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరటం నిషేధం. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పరీక్షా కేంద్రాలలో తేదీ 21/6/2026 నాడు ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 వరకు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మరియు స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యాజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని, కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు నిఘా ఉంచుతామని పోలీస్ కమిషనర్ గారు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సమాచారాన్ని అందిస్తున్నవారు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ప్రకటన విన్నారు, శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు స్నేహితులు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాగర్ సుమంగళి అనంత్ శ్రీరామ్ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఒక ఊరిలో చిత్రం కోసం ఆలపించిన ఈ పాటను.

కార్యక్రమం చివరిగా విందాం. సిరివెన్నెల సీతారామే శాస్త్రి గీతాన్ని రాహుల్ రాజ్ సంగీత సారథ్యంలో సంగీత ప్రభు రంజిత్ ఓ మై ఫ్రెండ్ చిత్రం కోసం ఆలపించిన ఈ పాటను

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు జూన్ మాసంలో చెరుకు పంటలో చేపట్టవలసిన వివిధ వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా పల్లపు భూములు సాగు చేసిన చెరుకు తోటలు సాధారణంగా నీటి ముంపుకు గురి కావడం గమనిస్తుంటాం. వర్షాకాలంలో కురిసే బలమైన వర్షాలు, వేగంగా వీచే గాలుల వలన పెరిగిన చెరుకు తోటలు పడిపోవడం గమనిస్తుంటాము. పడిపోయిన చెరుకులు భూమికి తగలడం వలన కానుపుల దగ్గర వేళ్ళు ఏర్పడి రసములో పంచదార శాతం గణనీయంగా తగ్గుతుంది. చెరుకు పంట పారే నీటిని కొంతవరకు భరించగలదు, కానీ నిల్వ నీటిని ఏమాత్రము సహించలేదు. తోట వయస్సు 4-5 నెలలప్పుడు అంటే జూన్ జూలై మాసాల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలం తోటలు బాగా పెరగాలంటే ఎక్కువ కాలం నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అందుకుగాను ప్రతి 15 మీటర్లు ఒక లోతైన కాలువ తీయాలి. అందుకుగాను ప్రతి 15 మీటర్లకు ఒక లోతైన కాలువ తీసుకోవాలి. అలా తీయటం వలన చాళ్లలోని నీరంతా ఈ ఊట కాలువలో వచ్చి మురుగునీటి కాలువలోనికి పోతుంది. నీటి వసతి తక్కువగా ఉండి ఎద్దడికి గురైన తోటల్లో తొలకరి వర్షం పడి వాతావరణం చల్లబడి తర్వాత ఎకరాకు అదనంగా 50 కిలోల యూరియాతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్లలో దగ్గరగా వేసినట్లయితే పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకొని ఎదుగుదలకు తోడ్పడుతుంది. వేరు లద్దె పురుగు తేలిక నీళ్ళలో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగు మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తద్వారా దాదాపు 50% పురుగులను నిర్మూలించవచ్చు. ఎదిగే తోటలో ఈ పురుగు నివారణకు టెట్రానిలిప్రోల్ 0.4%, WW ఇంకా పిప్రోనిల్ 0.6%, WWGR లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 15.75%, WW ఇంకా క్లోథయానిడిస్ 26.20%, WWSGR గుళికలను ఎకరాకు 12 కిలోలు చొప్పున మొక్కల మొదళ్ళ దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తే ఈ పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పురుగును సమర్థవంతంగా నివారించుటకు 200 గ్రాములు పిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ 40%, 400 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ప్రౌఢ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు. ఇక వాతావరణం మబ్బుగా ఉండి 19-35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత 80-90% గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్లపేను అభివృద్ధి చెందుతుంది. దీని యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తీయని జిగట పదార్థంలాగా ఉండి కిందున్న ఆకుల పైభాగాన పడి దాని మీద సూటి మోల్ట్ అని నల్లని శిలీంద్రం పెరిగి ఆకు మసిబారిపోతుంది. గాలి ద్వారా 1.5-2 కిలోమీటర్ల దూరం వరకు ఈ

పువ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు, ఒక్కొక్కప్పుడు చుట్టుకొని పోతాయి. ఆకుల మొదల్లో పాలిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి ఆ చార వెంబడి ఆకు చిట్లిపోతుంది. మొవ కుళ్ళిపోతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. మొవ కుళ్ళకపోతే వర్షాలు తగ్గగానే తెగులు ఉధృతి తగ్గి మొక్కలు మామూలు స్థితికి వస్తాయి. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం గాలిలో హెచ్చు తేమ తృప్పు తెగులు వృద్ధి చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. తెగులు నివారణకు 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 15.2%, ఇంకా డైఫెన్కొనజోల్ 11.4% డబ్ల్యూడబ్ల్యూ లీటర్ నీటిలో కలిపి ద్రావణము ఆకుల పైభాగం తడిచేలా పిచికారి చేసి నివారించుకోవాలి. ఇక చీడపీడల నిర్వహణ గురించి ఈ విధంగా. గుంట నారుమడికి నారు పీకడానికి వారం రోజుల ముందుగా కార్బోప్యూరాన్ 3G గుళికలు 400 గ్రాములు లేదా పిప్రోనిల్ 300 గ్రాములు చొప్పున వేసుకోవాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడి ఎక్కువగా ఆశిస్తుంది, కాబట్టి అవసరాన్ని బట్టి కార్బోప్యూరాన్ 10 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G 8 కిలోలు వాడుకోవాలి. వరిలో సూచించని పురుగు తెగుల మందులు సింథటిక్ పైర్థ్రాయిడ్స్ బయోమందులు వాడడం వలన చీడపీడ సమస్యలు ఎక్కువ అవుతాయని రైతులు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వ్యవసాయ పనులు చేపట్టి రైతులందరూ చక్కటి పంటలు పండించి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి, నువ్వొస్తానంటే నేను వద్దంటాన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 7 గంటలు దాటి 12 సెకండ్లు. ప్రసార వివరాలు. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ముందుగా ఈ ప్రసారంలో 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సోయా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పులాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వై స్వాతి గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలుత్రల ద్వారా కోరే తెలుగు సంగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ప్రభుత్వం 12 ద్విభాష కార్యక్రమం పరంపర 12వ భాగం జన్ విశ్వాస్ వ్యాపార నిర్వహణ విధానం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:45 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈ పూట ప్రసారమే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రస్తుతమై కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6 గంటల 40 నిమిషాలకు సూక్తి సుధా కార్యక్రమంలో వి దస్తగిరి గారు అందించే సూక్తులు వింటారు. 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఆరు గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధగీతం వింటారు. 7 గంటల 30 నిమిషాలకు ప్రిడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారి సలహాలు సూచనలు వింటారు. 7 గంటల 58 నిమిషాలకు ప్రిడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారి సలహాలు సూచనలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8 గంటల 30 నిమిషాలకు మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం బోధన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు వింటారు. వ్యాఖ్యానం ఎర్రం రాజు గారు, కె ప్రసన్న గారు, నిర్వహణ సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం ఎర్రం రాజు. 8 గంటల 45 నిమిషాలకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9 గంటలకు హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి తెలుగు మరియు హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుండి.

ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్న

0: వ్యక్తిగత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పేరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు.

0: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
1: భారత్ సర్కార్ కి శిక్షా విభాగ్ నే ప్రధాన మంత్రి జీ కి విజనరీ సజెషన్స్ కో ఏక్ యాక్షన్ మే పరివర్తిత్ కియా హై. ఏక్ బహుత్ క్రిటికల్ స్క్రూటినీ కే మాధ్యమ్ సే హజారో ప్రపోజల్ కే అందర్ సే 120 స్టార్టప్స్ కో సిలెక్ట్ కియా గయా హై. 13 ప్రయారిటీ సెక్టర్ మే 120 స్టార్టప్స్ కో ఇకట్ఠా కియా గయా హై ఆర్ ఉస్మే లగ్భగ్ 20 సే జ్యాదా భారత్ కి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కి పార్ట్నర్షిప్ రహా హై.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫిఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం.
3: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సోయా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి, పొలాస

0: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వై స్వాతి గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 38 నుండి 39 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 69 నుండి 80%, మధ్యాహ్నం 50 నుండి 56% మధ్య ఉండవచ్చు. వాయవ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 13 నుండి 21 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. పసుపు కొమ్ము రకం క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 14,560 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,560 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 12,337 రూపాయలు, కనిష్ట ధర 9,006 రూపాయలు, మోడల్ ధర 11,600 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 11,601 రూపాయలు, కనిష్ట ధర 6,006 రూపాయలు, మోడల్ ధర 8,500 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,216 రూపాయలు, కనిష్ట ధర 10,738 రూపాయలు, మోడల్ ధర 11,000 రూపాయలు. ఆమ్చూర్ గరిష్ట ధర 33,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 24,500 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సోయా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వై స్వాతి గారు అందించే వివరాలు వింటారు.
1: ముందుగా రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతము ఎల్నినో ప్రభావం ఉండడం వలన మనకి వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా సోయా చిక్కుడు అనే పంట చాలా ప్రధానమైన పంటగా పరిగణించవచ్చును. సోయా చిక్కుడు వర్షాధారిత పంట. సోయా చిక్కుడు పంటని ప్రధానంగా నూనె గింజ పంట మరియు కాయజాతి పంటగా పేర్కొంటాము. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా సాగు చేయబడుతుంది. ఈ పంట మనకి నల్లరేగడి భూములలో, అదేవిధంగా మధ్యస్థ నెలలో, తేలికపాటి నెలలో కూడా ఇది వర్షాధారంగా పండించుకునే పంట. అదేవిధంగా ఈ సోయా చిక్కుడు పంటను మనం వానాకాలంలో మాత్రమే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకి 60 నుంచి 75 mmల వర్షపాతం నమోదైన తర్వాతనే మనం సోయా చిక్కుడు పంటను విత్తుకోవాలి. ఈ విత్తుకునే సమయాన్ని చూసినట్లయితే మనకి జూన్ 15 నుండి జూలై 1 వారం వరకు విత్తుకుంటే మనకి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనకి సోయా చిక్కుడులలో వెరైటీ రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆదిలాబాద్ నుంచి రిలీజ్ అయిన బాసరా కానీ, తర్వాత ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు కానీ, లేదా మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి JS 335 కానీ, లేదా JS 9305 కానీ వేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చును. అదేవిధంగా మనకు విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే మనకు ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. మొలక శాతం చూసుకొని మనకి ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనాన్ని వేసుకోవాలి. విత్తుకునే విషయానికి వచ్చినట్లయితే మనకి సాలల్లో నాగలి వెంబడ కానీ, లేకపోతే బోదెలు కాలువలు ఎత్తుమడలు చేసుకొని కూడా విత్తుకోవచ్చు. అయితే విత్తుకునే ముందు మనకు విత్తన శుద్ధి అనేది ప్రధానమైనది. విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే 1 నెల వరకు వచ్చే పురుగులను, తెగుళ్లను రాకుండా కాపాడుకోవచ్చును. అయితే విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే మనకి ముందుగా 1 కిలో విత్తనానికి 2 గ్రాముల క్యాప్టన్ కానీ, థైరం కానీ, లేదా 1 గ్రాముల కార్బన్డిజంతో శిలీంద్రనాశిని మందుతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. తర్వాత మనకి పురుగుల నుంచి బెడద తప్పించుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు మనకు దొరుకుతుంది. దాన్ని 1.5 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా కార్బోసల్ఫాన్ అనే మందు దొరుకుతుంది, అది 20 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవచ్చు. దాని తర్వాత మనకి రైజోబియం 200 గ్రాముల కల్చర్ దొరుకుతుంది, దాన్ని 10 కిలోల విత్తనానికి పట్టించుకొని వేసుకోవాలి. రైజోబియం కల్చర్ పట్టించడం వల్ల మనకి నాడ్యూల్స్

అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా నాడ్యూల్స్ రావడం వల్ల మనకు నత్రజని అనేది స్థిరీకరించబడుతుంది. అదేవిధంగా మనకి మొదలు కుళ్ళు సమస్య ఉన్నటువంటి నేల రకాలలో మనకి ట్రైకోడర్మా విరిడేతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ట్రైకోడర్మా విరిడేని 8 నుంచి 10 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి పట్టించినట్లయితే ఈ మొదలు కుళ్ళు తెగులు అనేది రావడానికి ఆస్కారం ఉండదు. అయితే విత్తుకునే దూరం విషయానికి వచ్చినట్లయితే మనకి నల్లరేగడి భూములలో అయితేనేమో 45 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి. మొక్కకి మొక్కకి మధ్యలో 10 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి. అదే తేలికపాటి భూములలో అయితేనేమో 30 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు తర్వాత మొక్కకి మొక్కకి మధ్యలో 10 సెంటీమీటర్ల దూరంలో ఉన్నట్లు చూసుకున్నట్లయితే మనకి మొక్కల సాంద్రత అనేది సరిగ్గా రావడం జరుగుతుంది. దగ్గర దగ్గరగా విత్తుకున్నట్లయితే మనకి మొక్కల సాంద్రత ఎక్కువగా పెరిగి తెగుళ్ళు పురుగులు అనేవి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాయలు అనేటివి తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సరైన విత్తుకునే దూరం పాటించినట్లయితే మొక్కల సాంద్రత అనేది సరిగ్గా ఉంటుంది. అదేవిధంగా సమగ్ర ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి నత్రజని భాస్వరం పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. ముందుగా దుక్కి దున్నిన తర్వాత విత్తుకునే ముందు ఎకరానికి 25 కిలోల నత్రజని 24 నుంచి 30 కిలోల భాస్వరము అదేవిధంగా 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తర్వాత మొక్క పెరుగుతున్న దశలో అనగా 45 నుంచి 50 రోజుల దశలో కాయలు ఏర్పడతాయి. ఆ దశలో మనకి నత్రజని అనేది మళ్ళీ వేసుకోవాలి. 25 నుంచి 30 కిలోల చొప్పున నత్రజని వేసుకోవాలి. వేసుకున్నట్లయితే మన కాయలు అనేటివి దృఢంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 26 నుంచి 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. వేసుకుంటే కాయలు అనే నాణ్యత అనేది బాగుంటుంది. ఒకవేళ మనకు పంట పెరుగుతున్న దశలో జింకు ధాతు లోపం గమనించినట్లయితే జింకు సల్ఫేట్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో. దాన్ని 2 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చును. ఈ విధంగా మనకి ఎరువులు అనేటివి పాటించుకున్నట్లయితే మొక్క అనేది బాగా పెరిగి మనకు దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. మొక్క పెరుగుతున్న క్రమంలో మనకి కలుపు అనేది బాగా సమస్యగా ఉంటుంది. కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనకి సోయా చిక్కుడు అనేది స్ప్రెడింగ్ నేచర్ పెరుగుతుంది, నేల అంతా ఆక్రమించుకుంటుంది. కాబట్టి దానికి పంట మొదటి దశలో 45 రోజుల వరకు ఎటువంటి గడ్డి అనేది ఉంచకుండా జాగ్రత్త పడాలి. దీని కొరకై విత్తనాన్ని విత్తుకున్న తర్వాత వెంటనే పెండిమితాల్ అనే మందు దొరుకుతుంది. దాన్ని 700 మిల్లీలీటర్ల చొప్పున లేదా అలాక్లోర్ అనే మందు దొరుకుతుంది, అది 1 లీటర్ల చొప్పున లేదా డైక్లోసులం అనే మందు దొరుకుతుంది, అది 12.4 గ్రాముల చొప్పున ఎకరానికి విత్తిన 48 గంటల లోపల పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు సమస్య అనేది ఉండదు. ఒకవేళ విత్తుకున్న తర్వాత 20 నుంచి 25 రోజుల తర్వాత గొర్రుతో అంతర్కృషి చేయాలి. ఒకవేళ గొర్రుతో అంతర్కృషి చేయని ఎడల గడ్డి మందులు అనేటివి అవైలబుల్లో ఉంటాయి. అయితే ఈ గడ్డి మందులు అనేవి గడ్డి అనేది 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే గడ్డి మందులు అనేవి సరిగ్గా పనిచేస్తాయి, ఫలితం అనేది బాగుంటుంది. 2 నుంచి 3 ఆకులు దాటిన తర్వాత మనకు పూతకు వచ్చిన తర్వాత ఎటువంటి గడ్డి మందులు అనేటివి పనిచేయవు. పెరుగుతున్న తర్వాత అంటే విత్తనం విత్తుకున్న తర్వాత 20 నుంచి 25 రోజుల తర్వాత మనకి గడ్డి మందులైన విజాలపాప్ ఇథైల్ అనేది 400 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఇమజాతోపైర్ ఇమెజోమాక్స్ ఒడిసియా దొరుకుతుంది, ఇది 40 గ్రాముల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు మరియు గడ్డి జాతి మొక్కలు అనేటివి నిర్మూలించబడతాయి. ఇప్పటివరకు సూచించిన గడ్డి మందులు సరైన సమయంలో గుర్తించి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి సమస్య అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే నీరు అనేది తక్కువగా అవసరం ఉన్న పప్పు దినుసు అదేవిధంగా నూనె గింజ పంట ఇది. ఇది వర్షాధారితంగా మాత్రమే పండించుకోవచ్చును. లేకపోతే సదుపాయం ఉన్నట్లయితే మనకి డ్రిప్ పైపులు పెట్టి కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పంటకి 350 నుంచి 400 మిల్లీమీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది. ఒకవేళ వర్షాధారితంగా మాత్రమే పండించే రైతులు అయితే 12 నుంచి 15 రోజులకు ఒకసారి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు 12 నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడులు అనేటివి 1 నుంచి 2 నీటి తడులు అనేది ఇచ్చుకోవాలి. అయితే ఈ పంట పెరుగుతున్న క్రమంలో మనకు పుష్పించు దశ అదేవిధంగా గింజ గట్టి పడే దశ అనేది ప్రధానమైన దశ. ఈ దశలో నీటి బెడద అనేది ఉంచకుండా చూసుకోవాలి. అటువంటి సమయంలో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీటి తడి ఇచ్చినట్లయితేనే మనకి కాయ నాణ్యత కానీ కాయ బరువు కానీ సరిగ్గా వస్తుంది. సో ఈ విధంగా మనకి పంట పెరుగుతున్న క్రమంలో నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం కలుపు యాజమాన్యం చేపట్టినప్పటికీ కూడా తెగుళ్ళు పురుగులు అనేటివి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పురుగుల విషయానికి వచ్చినట్లయితే సోయా చిక్కుడు పంటలో ప్రధానంగా వచ్చే పురుగు వచ్చేసి కాండం తొలుచు పురుగు. ఈ కాండం తొలుచు పురుగు పంట విత్తుకున్నప్పటి నుంచి 75 రోజుల వరకు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కాండం తొలుచు ఈగ అనేది ఆశించినప్పుడు ఆకుల మీద గుడ్లను పెట్టి ఆకుల నుంచి మొక్క అనేది వడిలిపోయి ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీని కొరకై మనకి మార్కెట్లో ఎసిఫేట్ అనే మందు దొరుకుతుంది, అది 1.5 గ్రాముల చొప్పున లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ అనే మందు దొరుకుతుంది 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదా బీటా సైఫ్లూత్రిన్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు దొరుకుతుంది, అది 1.25 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మన కాండం తొలుచు ఈగ అనేది

సమస్య తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాండం తొలుచు పెంకు పురుగు అనేది కూడా ఉంటుంది. ఈ రెండు పురుగులు అనేవి ప్రధానమైన సమస్యలుగా చెప్పుకోవచ్చును. కాండం తొలుచు పెంకు పురుగు అయితేనేమో తల్లి పురుగు అనేది కాండం లోపల గాట్లు చేసి గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు వచ్చేసి మన కాండం లోపల పదార్థాన్ని తినివేయడం వల్ల కాండం అనేది డొల్లుగా మారిపోయి కొమ్మలు అనేటివి ఎండిపోవడం జరుగుతుంది. ఈ పురుగు ఆశించినప్పుడు మనకి కత్తితో పెట్టినటువంటి రెండు గాట్లు అనేటివి షాకే భాగాలపైన గమనించవచ్చును. ఈ పురుగు ఉధృతిని నివారించడానికి మనకి క్లోరిపైరిఫాస్ అనే మందు దొరుకుతుంది. అది 2.5 మిల్లీలీటర్ల చొప్పున లేదా క్లోరాండ్రన్ ఇలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా పంట విత్తుకున్నప్పటి నుంచి పంట పుష్పించే దశ వచ్చేవరకు చిత్త పురుగులు అనేటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒకవేళ ఆలస్యంగా విత్తుకున్నటువంటి అంటే వరి పంట కానీ ఇంకేది ఇతర పంట రానప్పుడు వర్షాధారితంగా కాకుండా ఏదైనా లాసెస్ అంటే మనకి క్లైమాటిక్ వెదర్ కండిషన్స్ వర్షాలు బాగా పడిన తర్వాత ఆలస్యంగా వేసుకున్నట్లయితే ఈ పురుగు బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పురుగు ఆశించినట్లయితే ఆకుల మీద చిన్న చిన్న రంధ్రాలు అనేటివి ఏర్పడి సూర్యరశ్మి సరిగ్గా రాక మనకి కిరణజన్య సంయోగక్రియ జరగక పురుగులు పువ్వులు తర్వాత కాయలు అనేటివి ఏర్పడడానికి ఆస్కారం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఈ చిత్త పురుగులు నివారించడానికి మనకి ఎసిఫేట్ అనే మందు దొరుకుతుంది. అది 1.5 గ్రాముల చొప్పున లేదా థయోడికార్ప్ అనే మందు దొరుకుతుంది. అది కూడా 1.5 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా పెరుగుతున్న క్రమంలో పంట తొలి దశ నుంచి 25 నుంచి 25 రోజుల దశ వరకు రబ్బరు పురుగు అనేది కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ రబ్బరు పురుగు అనేది అధిక వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కువగా ఉధృతి ఉంటుంది. పిల్ల పురుగులు అనేటివి ఆకుల మీద తినడం వలన ఆకుల నుంచి పత్రహరితను గోకి తినడం వలన ఆకుల మీద తెల్లటి గీతలు అనేటివి ఏర్పడతాయి. ఈ పురుగు ఆశించినట్లయితే ఆకులు అనేటివి పాలిపోయి ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అంటే పంట వేసిన 20 నుంచి 25 రోజులకి ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మొక్కల శాతం అంటే మొక్కల సాంద్రత అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. పురుగు నివారణకి కాండం తొలిచీగకి సూచించినటువంటి క్లోరాండ్రన్ ఇలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదా నోవిలోరాన్ అనే మందు 1 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి అనేది తగ్గించుకోవచ్చును. అదేవిధంగా మనకి పొగాకు లద్దె పురుగు అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. పొగాకు లద్దె పురుగు ఆశించినట్లయితే పిల్ల పురుగులు అంటే ఆకులను తినివేయడం వలన ఆకులు జల్లెడు ఆకులలాగా మారిపోతాయి. గమనించినట్లయితే ఈ ఆకులు అనేటివి కంప్లీట్గా అంటే పంట పొలం మొత్తం కూడా మనకి జల్లెడాకులు అనేటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పొగాకు లద్దె పురుగును ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. దీని కొరకే మనకి క్లోరాండ్రన్ ఇలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున కానీ అంతకంటే ముందు మనకి వేప నూనె అనేది మార్కెట్లో దొరుకుతుంది 1500 ppm. అది 5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే గుడ్ల నుంచి పిల్ల పురుగులు రావడానికి ఆస్కారం ఉండదు. గుడ్లు అనేటివి చేదు గుడ్లలాగా అయిపోతాయి. తర్వాత మనకి సూచించిన కీటకనాశినీలు అనేటివి పిచికారీ చేసుకోవచ్చు. లేకపోతే మనకి తర్వాత విషపు ఎరలు అనేటివి తయారు చేసుకోవచ్చు. విషపు ఎరలు తయారు చేసుకోవాలి అని అంటే దానికి బెల్లము తర్వాత నూక పుట్ట అనేది దొరుకుతుంది. దాన్ని ముద్దల్లాగా చేసుకొని తర్వాత మనకి థయోడికార్బ్ అనే మందు దొరుకుతుంది. దాన్ని కలుపుకొని లేదా క్లోరిపైరిఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్ల చొప్పున మనకి ముద్దలాగా చేసుకొని సాయంత్రం పుట్టిన పొలంలో వెదజల్లాలి. వెదజల్లితే మనకి లద్దె పురుగులు అనేటివి విషపు ముద్దలను తినడం వలన లద్దె పురుగుల దాడి అనేది తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే ఫైటోఫ్థెరా కాండం కుళ్ళు తెగులు అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ కాండం కుళ్ళు తెగులు ఆశించినట్లయితే మొక్క పీకి చూసినట్లయితే వేరు మీద గోధుమ రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. దీని కొరకు ప్రధానంగా మనకి తెగుళ్ల మందుల కంటే ముందు విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. అదేవిధంగా మ్యాక్రోఫోమినా వేరుకుళ్ళు తెగులు అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 30 నుంచి 35 రోజుల తర్వాత రావడం జరుగుతుంది. ఈ తెగులు ఆశించినట్లయితే అక్కడక్కడ వేర్ల మీద నల్లటి మచ్చలు అనేటివి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండు రకాల తెగుళ్ళను నివారించడానికి కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే మిశ్రమాన్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. తర్వాత పెరుగుతున్న క్రమంలో ఈ తెగులు ఫైటోఫ్థెరా ఎండు తెగులు కానీ మ్యాక్రోఫోమినా వేరుకుళ్ళు తెగులు కానీ గమనించినట్లయితే మనకి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కాపరాక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల చొప్పున కార్బన్ డిజమ్ ప్లస్ మ్యాంకో జబ్బు సాఫ్ అని దొరుకుతుంది. ఆ మిశ్రమ మందును కలిపి మొక్కల చుట్టూ భూమి తడిచే విధంగా మొక్క చుట్టూ పోయాలి. పోసినట్లయితే వేరుకుళ్ళు తెగులు అనేటివి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆంత్రాక్నోస్ తెగులు అనేది కూడా రావడం జరుగుతుంది. గాలిలో అధిక తేమ శాతం అంటే అధిక వర్షం నమోదైన తర్వాత అధిక తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే ఈ తెగులు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ తెగులు మనం చూసినట్లయితే గుండ్రటి వలయాకారం మచ్చలుండి ఆకులు అనేటివి తదేపి ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీని నివారణకి మనకి విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కాఫ్టాన్ ప్లస్ కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేకపోతే మనకి మ్యాంగో జబ్ కార్బనిజం లేదా మ్యాంగో జబ్ అనే మందును 2.5 గ్రాముల చొప్పున కలుపుకొని 2 సార్లు అంటే 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆంత్రాక్నోస్ తెగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా పసుపు పల్లాకు తెగులు అంటే మనకి తెల్లదోమ అనే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే

0: పసుపు పల్లాకు తెగులు అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని కొరకే మనం తెల్లదోమను నివారించుకోవాలి. ఇది ఈ పల్లాకు తెగులు ఆశించినట్లయితే మొక్కలోని ఆకులు అనేటివి మొత్తం పసుపు రంగులోకి మారిపోయి మనకి కిరణజన సమయక్రియ సరిగ్గా జరగక పూలు కాయ అనేది రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. దీని కొరకై మనకి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ అన్న మందుతో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత తెల్లదోమ నివారించడానికి ఎస్ఫేట్ 1.5 గ్రాముల చొప్పున లేదా ఎస్టమిఫ్రిడ్ అనే మందును 0.2 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే పల్లాకు తెగులు అనేది తగ్గించుకోవచ్చును. అదేవిధంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను చూసినట్లయితే మనకి ఆకుల మీద ముదురు గోధుమ రంగులు మచ్చలు ఏర్పడి ఆకులన్నిటి పండిపోయి రాలిపోవడం జరుగుతుంది. దీనికి కూడా మనకి కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ అనే మందు 2.5 గ్రాముల చొప్పున లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున లేదా స్ట్రెప్టోసైక్లిన్ అనే మందును 0.1 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. ఈ విధంగా వారికి ప్రత్యామ్నాయంగా కానీ లేకపోతే మనకి నీటి సదుపాయం తక్కువ ఉన్న ప్రాంతాలలో పంట మార్పిడి చేయడానికి అనువైన సోయా చిక్కుడు పంటను ఎంపిక చేసుకొని సరైన రకాన్ని ఎంపిక చేసుకొని విత్తన శుద్ధి తర్వాత నేల సరిగ్గా ఎంచుకొని విత్త దూరం సరిగ్గా పాటించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సోయా చిక్కుడులో మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు సోయా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై స్వాతి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు ఉసిరి సాగు విధానం, దాని ప్రయోజనాల గురించి కొన్ని వివరాలు వింటారు. ఉసిరి శాస్త్రీయ నామం ఫిలాంథస్ ఎంబ్లికా. ఇది ఫిలాంథిసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఇది మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు. సుమారుగా 8 నుండి 18 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉండి కొమ్మలు విస్తరించి ఉంటాయి. దీని పువ్వులు పసుపు ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో కూడి ఉంటాయి. దీని కాయలు కూడా అదే రంగులో ఉండి 6 నిలువు గీతలు కలిగి ఉంటాయి. ప్రతి కొమ్మకి అధిక సంఖ్యలో ఉసిరికాయలు కాస్తాయి. ఉసిరి పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని వర్షాధారపు పంటగా మెట్ట ప్రాంతాల్లో, ఏ ఇతర పండ్ల తోటలకు యోగ్యం కాని భూముల్లో బాగా పండించవచ్చు. ఉసిరిని మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగు చేయవచ్చు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని ఉసిరి సాగు విస్తీర్ణం 5,670 ఎకరాలు, ఉత్పత్తి 4,831 మెట్రిక్ టన్నులు. ఉష్ణమండల ప్రాంతాలలోని ఆకురాలు అడవులలోనూ, పర్వతవాలు ప్రాంతాలలో ఉసిరి చెట్లు బాగా పెరుగుతాయి. ఇసుక నేలలు మినహా అన్ని రకాల నేలల్లో ఉసిరిని పెంచవచ్చు. సున్నపు నేలల్లో కూడా ఉసిరి బాగా పెరుగుతుంది. మెట్ట ప్రాంతాలలోనూ, క్షారగుణం గల నేలల్లోనూ ఉసిరి మొక్కలు బాగా పెరుగుతాయి. ఉసిరి ఉష్ణ ప్రాంతంలోనూ, నీటి ఎద్దడి పరిస్థితులలోనూ బాగా పెరిగి అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను సమంగా తట్టుకుంటుంది. పూత పూసేందుకు అధిక ఉష్ణోగ్రత, కాయలు పెరిగేందుకు గాలిలో తేమ అవసరం. 46 సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. ఇక సాగు పద్ధతులు. ఉసిరిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేయవచ్చు. అయితే వ్యాప్తి చేస్తే చెట్లకు నాణ్యత లేని కాయలు కాస్తుండటం, అవి పక్వతకు రావటానికి ఎంతో సమయం పడుతూ ఉండటం జరుగుతుంది. అందువల్ల అధిక దిగుబడి ఇచ్చే చెట్ల నుండి కొమ్మలను సేకరించి వీటిని 7 ఏళ్ల వయసున్న మొక్కలపై అంటుకడతారు. ఉసిరి మొక్కలను నాటేందుకు మే జూన్ నెలలు అనువైన సమయం. మొక్కలను నాటిన 4-5 ఏళ్లకు కాపుకు వస్తాయి. ఉసిరికాయలు తొలి దశలో లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బాగా పక్వానికి వచ్చాక వాటి రంగు ఆకుపచ్చ పసుపు వర్ణాలు కలగలిసినట్టుగా ఉంటుంది. ఉసిరి పండ్లను కోసేందుకు ఫిబ్రవరి అనుకూలమైన కాలం. ఆ సమయంలో ఉసిరి పండ్లు పూర్తి స్థాయిలో ఆస్కార్బిక్ ఆమ్లంతో నిండి ఉంటాయి. బాగా ఎదిగిన 10 ఏళ్ల వయసున ఉసిరి చెట్టు 50 నుండి 70 కిలోగ్రాముల దిగుబడి ఇస్తుంది. కాయల సగటు బరువు 60 నుండి 70 గ్రాముల వరకు ఉంటుంది. కిలోకు సుమారు 15 నుండి 20 కాయలుంటాయి. సంరక్షణ బాగుంటే ఉసిరి చెట్టు 70 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. హెక్టారు స్థలంలో పెంచిన 8 ఏళ్ల వయసున్న చెట్లు 20 నుండి 25 టన్నుల దిగుబడినిస్తాయి. ఇక నీరు నిలువ ఉండని అన్ని రకాల నేలల్లోనూ ఉసిరిని పెంచవచ్చు. ఆమ్ల క్షార లక్షణాలున్న భూముల్లో కూడా ఈ పంటను పెంచవచ్చు. సోడియం శాతం 30, విద్యుత్తు 10%, ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న భూముల్లో కూడా ఉసిరిని పండించవచ్చు. మొక్కల ఎంపిక. శాఖీయోత్పత్తి చెట్లనే లేదా వెడ్జ్ అంటు పద్ధతిలో తయారు చేసిన అంటు మొక్కలను మాత్రమే నాటుకోవాలి. ఉసిరి విత్తనం ఏకపిండోత్పాదకం. దాని నుండి వచ్చిన చెట్టు తల్లి పోలికలు కలిగి ఉండవు, కాబట్టి విత్తనం ప్రవర్ధనం చేయరాదు. శాఖీయోత్పత్తి ద్వారా ప్రవర్ధనం చేసిన మొగ్గంట్లు త్వరగా కాపుకొస్తాయి, కాబట్టి పంటపై ఖర్చును తగ్గించుకోవచ్చు. నాణ్యమైన ఒకే మాదిరి పంట నుండి మంచి ధర పొందవచ్చు. శాఖీయోత్పత్తి వల్ల కొన్ని చీడపీడల నుండి పంటను కాపాడవచ్చు. ఈ మొక్కలను నాటుకోవడం ఎలాగంటే, భూమిని మెత్తగా దున్ని చదును చేయాలి. ముందుగా మే జూన్ నెలలో 111 మీటర్ల లోతైన గుంతలు తవ్వాలి. వర్షాధారంగా సాగు చేస్తే ఎకరాకు 60 మొక్కల చొప్పున 66 మీటర్ల దూరంలో నాటుకోవాలి. మెత్తని పైమట్టితో పాటు 15 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్ కలిపి గుంతలు నింపి జూలై సెప్టెంబర్లలో నాటుకోవాలి.

0: నాటేటప్పుడు అంటు భాగం భూమికి 120 సెంటీమీటర్లు పైన ఉండేటట్టుగా నాటుకోవాలి. గుంతకు 39 గ్రాముల ట్రైకోడెర్మా పౌడర్ వేసుకోవాలి. వేరు మూలం మీద పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. నాటిన మొక్కలకు వెదురు కట్టెతో ఊతమివ్వాలి. చౌడు భూముల్లో సాగు చేసేటప్పుడు 8 నుండి 10 కిలోల జిప్సంతో గుంతలను పూడ్చుకోవాలి. ఒకే రకాన్ని కాకుండా 2 లేదా 3 రకాలను ఒకటి విడిచి ఒకదాన్ని వరుసల్లో నాటుకున్నట్లయితే పరపరాగ సంపర్కం ద్వారా బాగా కాయపడి మంచి దిగుబడి వస్తుంది. వైద్యపరంగా ఉసిరి ఎన్నో ఔషధ గుణాలున్న వృక్షం. ఆయుర్వేదంలోనూ యునానీ ఔషధాల్లో విరివిగా దీన్ని వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధ గుణాలు గల భాగాలే. విటమిన్ సి, ఐ పుష్కలంగా ఉన్న ఉసిరి జుట్టుకి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలటం, తెల్లబడటం, చుండ్రు లాంటివి రాకుండా కాపాడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్లా హెయిర్ ఆయిల్స్ తయారీలో నిమగ్నమై ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా హెమరైజ్కి, మెన్రేజియా, లుకోమియా వ్యాధులకి, గర్భసంచిలో రక్తస్రావాన్ని అరికట్టడానికి ఔషధంగా కూడా దీన్ని వాడతారు. దీని నుండి తయారు చేయబడిన నూనెని చాలామంది నిత్యం వాడుతూ ఉంటారు. తలభారాన్ని, తలపోటుని నిరోధించి మెదడుకి చల్లదనాన్ని కలిగిస్తుంది. సౌందర్య సాధనాల తయారీలో, వంటకాలలో, మందుల్లో, ఇతరత్రా ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే. ఇతర దేశాల్లో అక్కడక్కడా కొద్దిపాటిగా ఈ వృక్ష సంతతి వృద్ధి చెందింది. భారతీయులు సాంప్రదాయ రీతిలో దీన్ని పూజిస్తారు. దీంతో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారిప్పుడు. ఇంకుల తయారీలో, షాంపూల తయారీలో, సాస్లు, తలకి వేసుకునే రంగుల్లో కూడా దీన్ని విరివిగా వాడుతున్నారు. దీంతో తయారు చేసిన ఆమ్లా మురబ్బా తింటే వాంతులు, విరోచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది. ఉదర సంబంధ వ్యాధులకు ఎక్కువగా దీన్ని వాడతారు. దీంతో తయారైన మాత్రలు వాడటం వల్ల వాత, పిత్త, కఫ రోగాలకి దివ్యౌషధంగా పనిచేస్తుంది. అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఆమ్లా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో అధిక లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ఈ ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తుంది. ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది. ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది. అసలు ప్రతి ఇంట్లో ఒక ఉసిరిని పెంచమని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఉసిరికాయను ఆంగ్లంలో ది ఇండియన్ గూస్బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో ఆమలక అని అంటారు. ఉప్పు రుచి తప్పించి మిగిలిన 5 రుచులను కలిగి ఉంది ఇది. అత్యధికంగా సి విటమిన్ కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. రసాయనికంగా నారింజలో కన్నా ఉసిరిలో 70 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంది. యాంటీ యాక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, టానిక్ ఆమ్లం, గ్లూకోజ్, కాల్షియం, ప్రోటీన్లు దీంట్లో లభ్యమవుతాయి. ఇక ఉసిరిలోని ఉపయోగాలు ఏమిటంటే, ఉసిరి చెట్టు ఆకు, వేరు, బెరడు ఇలా అన్ని భాగాలు మనకు ఉపయోగపడతాయి. ఉసిరి చెట్టు కలపకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంది. అందుకే ఉసిరి కలపను నూతుల అడుగు చట్రాలకు వాడేవారు. భోజనంలో మొదటి ముద్దగా ఉసిరి పచ్చడి కలుపుకొని తినడం పాత అలవాటని కొట్టిపారేయకండి. మనం తినే ఆహారం జీర్ణమై బాగా వంటబట్టడానికి ఉసిరి చాలా అవసరం. ఆకలి పెంచి మలబద్ధకాన్ని తగ్గించే గుణం ఉసిరిలో ఉంది. మన వైద్యశాస్త్రంలోనూ, పురాణాల్లోనూ ఉసిరికి విశిష్ట స్థానం ఉంది. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఉసిరి చెట్లను సాగు చేసి రైతులు అధిక లాభాలను ఆర్జించవచ్చు.
1: ఇంతవరకు మీరు ఉసిరి సాగు విధానం, దాని ప్రయోజనాల గురించి కొన్ని వివరాలు విన్నారు.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రధాన్ మంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం,

ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000కు పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాక్లు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమురం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1,000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
కొమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు ఇంజనీర్లు శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పిఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్ని ఇస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పిఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పిఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పిఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పిఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పిఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమ్రం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వానా వానా కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి.
గిరిజన గ్రామాల పురోగతి, భారతదేశ పురోగతి.

0: సకల జనహితం మన ప్రజాప్రభుత్వం.
1: దసరా చిత్రం కోసం రామ్ మిర్యాల ఢీ పాడిన పాట విందాం. సంగీతం సంతోష్ నారాయణ్, సాహిత్యం కాసర్ల శ్యామ్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు. అభిరుచి శ్రోతలు త్రల ద్వారా కోరే తెలుగు స్నేహితుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం లిటిల్ సోల్జర్స్ చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కురుట్ల మండలం వెంకటపూర్ గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై లిటిల్ సోల్జర్స్ చిత్రం నుండి ఈ పాటను విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం అభినందన చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామలా వెంకటేష్, కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై అభినందన చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: శ్రోతలు విన్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలుతల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్.
5: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
6: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు విన్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు. వెంటనే శ్రోతలకు గమనిక. ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో నడుము నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి మొదలైన సమస్యలకు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం గంగోత్రి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాలవిక ఆలపించిన పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ మరియు వారి కుటుంబ సభ్యులు.

పూర్ నుండి రాఘవేంద్ర, అరుంధతి, స్పందన, జయంత్, ప్రియదర్శిని, చరణ్, తేజ, పల్లవి, లహారిక మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు పసివాడి ప్రాణం చిత్రం నుండి పాటను వినిపించమని.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు తరల ద్వారా కూడిన తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భారతీయుడు చిత్రం కోసం హరిహరన్ హరిని ఆలపించిన పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్ కోటీశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్త అనుష లత మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై భారతీయుడు చిత్రం నుండి ఈ పాటను విందాము.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన తెలుగు సంగీతాలు కార్యక్రమం చివరిగా విందాం చక్రం చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శ్రీశంక్ జోగ నర్సయ్య పాసరి రాజేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ప్రకటన విన్నారు శ్రోతలు, వింటున్నారు జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు మరో జానపద గీతం విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు దాటి 10 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు విందాం మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా విందాం ఆడదాని అదృష్టం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన ఈ పాటను.

గడాలకం నీ వలపు పిలుపు నన్ను మేలు పలుపు నీ తీసి పాట నా పూల బాట. మన్మధుని పూల బాణమ్ము ఓలే, మాధవుని వేణుగానమ్ము ఓలే. మన్మధుని పూల బాణమ్ము ఓలే, మాధవుని వేణుగానమ్ము ఓలే. నా గుండెలందు నా దేవుడు.

విన్న పాట అమర శిల్పి జగన్న చిత్రంలోనిది. కార్యక్రమం ఇప్పుడు విందాం. అబ్బాయి గారు అమ్మాయి గారు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాటను.

0: ನಿಮ್ಮಿದೇಗ.
1: విన్న పాట దాగుడు మూతలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అగ్గి బరాట చిత్రం నుండి ఈ పాటను.
2: మబ్బులు తొలగెనులే

విన్న పాట చండీ ప్రియ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బంగారు గాజులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ప్రభుత్వ 12 ఏళ్ల ద్విభాషా కార్యక్రమాల పరంపర 12వ భాగం జన్ విశ్వాస్ వ్యాపార నిర్వహణ విధానం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.